ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 10వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:57.

ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 FM மனசு நிண்டா சமயம் 6 గంటలకు ఆవస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు దేవి స్వరమాలిక విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10:00 to 11:00 కొట్టేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ 10:00 ఏడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో సత్యాగ్రహి రచయిత చిత్రకారులు తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్ ప్రసంగము, ఖైత బి శైలజ స్వీయ కవితలు, ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. ఇక 8:00 హిందీలో, 8:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి వేముగంటి నరసింహాచార్యుల పద్యాలు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. పొద్దుగల 10:00 ఆకాశవాణి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:00 to 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. ఇక పూజామట్టు 5:30 కథిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడపిల్లల కథలు సంపుటి నుండి ఉపాయం మరియు మరిచిపోలేని మిత్రులు కథల్ని వినిపిస్తారు బి సందలీల. ఈ కథ రచన క్షమించాలి సంపాదకులు మణికొండ వేదకుమార్. అట్లనే కరీంనగర్ బడిపిల్లల కథలు కథా సంపుటి నుండి అహంకారం అనర్థం మరియు భూమి కథలు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు జీ జ్యోతి, సంపాదకులు మణికొండ వేదకుమార్. ఇక 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో కుండల తయారీ అనుభవాలు. ఊర్నూరు మండలం కుమ్మరితాండకు చెందిన కిష్టమ్మతో ముచ్చట ప్రసారమవుతుంది. పుజామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తెల్లమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడాబి అనిత బృందం కొలంబాషలో పాడిన భీమదేవుని పాటలు, భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు ప్రసారమవుతాయి.

మనకి ఏడంబాకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇస్తారు. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్. ఇలాంటి అంశం వచ్చేసి పశువుల్లో గాలికుంటు వ్యాధి టీకాల ప్రాముఖ్యత. మరి ఫోన్ నెంబర్లు 2300-8159-501 ఈ నంబర్లకు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలి. పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు. పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగంలో పండిత్ డివి పలుస్కర్ గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 గీతంకి బహార్. సంగీత దర్శకులు చిత్రగుప్త స్వరపరిచిన పాత హిందీ చిత్రగీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగాన్ని సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:20 జానపద సంగీతం. జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంత పాటలు ప్రసారమవుతాయి. వీటితో పాటు సినిమా పాటల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పొద్దుగల 8:40 సింగిడి, పొద్దుమట్ట 5:00 మాట చెప్పుంట్రీ పాట ఏనుండ్రి, పొద్దుకి 8:00 హుషారు, రాత్రి 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో మీరు తెలుగు సినిమా పాటల్ని వినవచ్చు. వీటితో పాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో వార్తల్ని కూడా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మళ్ళా ఏడంబాకు అంబటాల సంగతుల కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని

0: ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీ గా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కానీ ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్ర వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదల నుంచి

0: అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్టంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరి యానాములకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् एकविंशतितम्यां शताब्द्यां भारतं जनहितैः सक्रिय सुशासनयोः सिद्धान्तैः च सह अग्रे गच्छति. सः उक्तवान् यत् देशः परिष्कृत मार्गे द्रुतगत्या अग्रे सरति तथा याः संस्थाः परीक्षाः आयोजयन्ति ताभिरपि देशस्य आवश्यकतानुरूपं परिष्काराः करणीयाः. नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र सङ्घलोकसेवायोगस्य शताब्दी समारोहं सम्बोधयन् प्रधानमन्त्री बलं प्रदत्तवान् यत् युवजनान् लोकसेवायां प्रवर्तयितुं प्रयत्नः करणीयः. येषां प्रेरणा केवलं प्रशासकीयपदप्राप्तिः न अपितु जनसेवा भवेत्. राष्ट्रं राष्ट्रपितुः महात्मा गान्धिनः 75th जयन्त्याम् अद्य श्रद्धाञ्जलिं समर्पयति. गान्धीजयन्त्याः अवसरे स्वकीये सन्देशे राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उक्तवती यत् विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां युद्धानां सङ्घर्षाणां च मध्ये महात्मगान्धिनः सन्देशः शान्तेः अहिंसायाश्च सन्देशः अद्य पूर्वापेक्षया इतोऽपि प्रासङ्गिकः अभवत्. सा महात्मगान्धिने श्रद्धाञ्जलिं समर्प्य उक्तवती यत् तस्य जीवनम् आदर्शाश्च विश्वे सर्वत्र बहुमानिताः सन्ति. सा विश्वासं व्यक्तवती यत् भारतं 47th-2000 वर्षपर्यन्तं विकसितभारतस्य लक्ष्यं प्रति अग्रे गच्छति. नवदिल्ल्यां राजघाट इत्यत्र महात्मगान्धिनः समाधौ सर्वधर्मप्रार्थनासभा आयोजयिष्यते. गान्धीजयन्त्याः अवसरे अद्य पूर्वप्रधानमन्त्रिणः लालबहादुरशास्त्रिणः 22nd जयन्ती अपि विजयघाट इत्यत्र आयोज्यते. एतद् दृष्ट्वा यातायातारक्षिबलेन राजघाट विजयघाटयोः समीपे यातायात

0: सम्बद्धं परामर्शं प्रसारितमस्ति।
1: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स पटले HAIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु। आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्।
0: फ्लाइट दुबई विमानस्य दुर्घटनायां क्षतिग्रस्तः कैप्टन स्मिथ मछार इत्येषः स्थिरावस्थायां वर्तते तथा तस्य स्वास्थ्यमपि सम्यक् भवति। संयुक्तारबामिराते भारतस्य राजदूतः डॉक्टर दीपक मित्तलः प्रसारभारत्यै प्रदत्ते एकस्मिन् विशेष साक्षात्कारे एतत् संसूचितवान्। डॉक्टर मित्तलेन उक्तं यत् सः संयुक्तारबामिराते कैप्टन मछार इत्यनेन तस्य परिवारेण च सह मिलितवान् तथा तं प्रसन्नचित्तमपि दृष्टवान्। अवसरेऽस्मिन् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः CP राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्र मोदी च अस्याः बृहद् दुर्घटनायाः निवारणे प्रदर्शितस्य कैप्टन मछार इत्यस्य साहसस्य प्रशंसां कृतवन्तः। भारतर्तु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेशे प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। विभागेन उक्तं यत् आगामिषु 48 होरासु पंजाब हरियाणा राजस्थान उत्तर प्रदेश जम्मू कश्मीर हिमाचल प्रदेश उत्तराखण्डानाम् अवशिष्टेषु भागेषु दक्षिण पश्चिम प्रावृशः प्रत्यावर्तनाय अनुकूलाः परिस्थितयः सम्भाव्यन्ते। ऋतु विभागेन अद्य केरल माहे लक्षद्वीप तमिलनाडु पुडुचेरी कराईकल चेत्येषु प्रदेशेषु गर्जनेन सह विद्युत्पातस्य सम्भावना पूर्वानुमानिता। जापान देशे आयोजितासु एशिया क्रीडासु भारतस्य पदक संख्या 66 जाता, यस्मिन् 10 सुवर्ण पदकानि 23 रजत पदकानि तथा 33 कांस्य पदकानि च सम्मिलितानि सन्ति। इति वार्ताः।
2: आकाशवाणी रंगारेड्डी जिल्ला समग्र निवेदिक వింటారు। నివేదిక అందిస్తారు శ్రీబి రమేష్।
3: పోలీసుల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి సూచించారు। రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ డీసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు। పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించి సత్వర న్యాయం అందించాలని అన్నారు। నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్ కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు। డంపింగ్ యార్డుతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు। షాద్నగర్ ప్రాంతంలో కాలుష్యరహిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు। విజయ డైరీని బలోపేతం చేయడంతో పాటు కంసాన్పల్లి శివార్లో నిర్మిస్తున్న సెమెన్ బుల్ స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు। ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రత్యేక పాలసీతో ఆదుకోవాలని రాష్ట వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు। రంగారెడ్డి జిల్లా సంగిం గ్రామంలో మామిడి రైతులకు నిర్వహించిన సస్యరక్షణ శిక్షణలో ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలకు సమీపంలోనే మార్కెట్లు ఏర్పాటు చేసి పంట విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానం తీసుకురావాలని కోరారు। గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు। రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రెడ్లను ప్రారంభించారు। వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక అధికారత శిబిరంలో 140 మంది దివ్యాంగులకు 21 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను పంపిణీ చేశారు। ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అంకితభావం పారదర్శకతతో అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు। తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు। రంగారెడ్డి జిల్లా ఆకుతోటపల్లిలో క్రషర్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు। జిల్లాలోని ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు, మహిళలు మహాధర్నా నిర్వహించారు। క్రషర్ తో కాలుష్యం పెరిగి పంటలు, ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు। విద్యుత్ కోతలు, సరఫరాలో హెచ్చు తగ్గులతో మోటార్లు కాలిపోతుండగా కరెంటు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు। రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి సబ్స్టేషన్ ను రైతులు ముట్టడించగా యాచారంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు। సబ్స్టేషన్లపై అధిక భారం కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు డిమాండ్ చేశారు। తక్కువ పెట్టుబడితో పట్టుసాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తమిళనాడు

0: నాడు గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి పి మాతన్ రాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తండాలోని సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి సందర్శించారు. మల్బరీ సాగులో రైతులు అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులను పరిశీలించి అభినందించారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాట దక్కేలా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గోల్కొండ నుంచి చేపట్టిన పాదయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకున్న సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేయాలని, సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీర్పేట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గణనాథుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడంగపేట్లో బాలాపూర్ గణనాథుణ్ణి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సబితారెడ్డి తదితరులు దర్శించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని ఉద్యోగ జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డాక్టర్ రామారావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ లో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 10 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మండలం రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ 43వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఇబ్రహీంపట్నంలో వినతి పత్రం అందజేశారు.
1: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రీయ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना है, जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए, और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు

ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్బంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్బంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్బంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904 అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్, సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్బంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒక చోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని

0: విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

పొద్దున పొద్దున్నే ఆఫీస్ల బిజీలో, పనుల హడావిడి, స్కూల్ హడావిడి, అబ్బా ప్రశాంతంగా ఒక్క నిమిషం కూర్చునే టైం ఉందా? అందుకే ఆ హడావిడి మధ్యలో మీకు కాస్త రిలీఫ్ ఇవ్వడానికి మీ రేడియోలోకి వచ్చేసింది మీ అంబటెల్ల సంగతుల కార్యక్రమం. రండి కాసేపు హాయిగా ముచ్చటించుకుందాం. ఇలాంటి అంబటెల్ల సంగతులు కార్యక్రమంలో సత్యాగ్రహి రచయిత చిత్రకారు సత్యాగ్రహి దీని గురించి రచయిత చిత్రకారులు తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్ ప్రసంగము. కైత ఈ శీర్షికన బి శైలజ స్వీయ కవితలు మొదటి భాగము. ఇంకా మరికొన్ని అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, షష్ఠి, మృగశిర నక్షత్రం. ఈల పొదిగల్లా ఆరుగుట్టే 10 నిమిషాలకు పొద్దు పడిసింది. పొజ్జామట్టు ఆరుగొట్టంగా పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజు చాలా వరకు ఎండగా ఉంటుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాల్లో తేమ 45% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటెల్ల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్, అసోసియేట్ డీన్, అగ్రికల్చరల్ కాలేజ్, ఆదిలాబాద్.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట కాటన్ పంట. భూమి లోపల ఉన్న అధిక తేమ గానీ లేదంటే బయట ఇప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ కూడా బాగుంది కాబట్టి దీనివల్ల కొంత కాయల ఆకుల పైన ఫంగల్ గానీ బ్యాక్టీరియల్ డిసీజ్ రావడానికి ఆస్కారం ఉంది. అందుకని ముందు జాగ్రత్తగా ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన మందు, తర్వాత ఒక శిలీంధ్రానికి సంబంధించిన మందు, ఈ రెండింటి కాంబినేషన్లో ముందుగా సస్యరక్షణ చర్యలు చేపట్టుకుంటే మంచిది. అయితే దీంట్లో బాగా పనికొచ్చే మందులు అయితే బ్యాక్టీరియాసైడ్కి సంబంధించింది ప్లాంటోమైసిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ, స్టెప్టోమైసిన్ సల్ఫేట్ దొరుకుతూ ఉంది. ఇది వచ్చేసి 10 లీటర్లకి 1 గ్రాము. తర్వాత ఫంగిసైడ్స్ వచ్చేసి మార్కెట్లో దొరికే కార్బనేజమ్ కానీ మ్యాంగోజెబ్ కానీ, ఈ రెండిట్ల ఏదైనా ఒకటి, 1 లీటర్లో కార్బనేజమ్ అయితే 1 గ్రాము, మ్యాంగోజెబ్ అయితే 3 గ్రాములు, లేదా ఈ రెండింటి క్రమము మార్కెట్లో సాఫ్ కానీ టర్ఫ్ కానీ దొరుకుతూ ఉంది. ఇది వచ్చేసి 2.5 గ్రాములు పర్ లీటర్. ఒక ఫంగిసైడ్ ఒక బ్యాక్టీరియాసైడ్ ఈ రెండింటి ఈ మిశ్రమాన్ని మనం స్ప్రే చేసుకోగలిగితే కాటన్ లో వచ్చే ఈ కాయకులు తెగులు గాని, తర్వాత బ్లాక్ ఆమ్ డిసీజ్ అంటాం దీన్ని, దీది ఆకులపైన గానీ కాయలపైన గానీ వచ్చేసి మొత్తం ఆకులంతా కూడా నల్లగా అయిపోవడము, నిరహరితం అయిపోవడము, తర్వాత పండు బారి రాలిపోవడము, దీనివల్ల పోషకాలన్నీ కూడా కాయలకు సరిగా అందక కాయల సైజు కూడా తగ్గిపోవడము, లేదా కొన్నిసార్లు కాయ లోపల తయారయ్యే దూది కూడా మంచి నాణ్యమైన దూది రాకపోవడం అనేది జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్ ని తీసుకుంటే మంచిది.
0: పత్తి పంటలో కాయకుళ్ళ నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బొరద పుల్లా
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతులు, ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, అలాగే ఈరోజు నుంచి వారం రోజుల పాటు వన్యప్రాణుల వారోత్సవాలు జరగనున్నాయి.

0: సత్యం, అహింస అనే రెండే ఆయుధాలతో ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని తల వంచెట్టు చేసిన మహనీయుడు, స్వరాజ్య పోరాటానికి సత్యాగ్రహంతో ఊపిరిలోదిన జాతిపిత. ఈరోజు 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ జీవితం, ఆయన ఆదర్శాలపై ప్రత్యేక ప్రసంగం మీకోసం. వినండి సత్యాగ్రహి. రచయిత, చిత్రకారులు, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్ ప్రసంగం.
1: భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించి దేశానికి స్వాతంత్ర్యం రావడానికి అహర్నిశలు శ్రమించి దేశ ప్రజల చేత మహాత్ముడు అనిపించుకున్న గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. శుక్లనామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం అనగా 1869 అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు. తల్లి పుతలీబాయి, తండ్రి కరంచంద్. 20వ శతాబ్దంలోని రాజకీయాల్లో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వే వలన గాంధీజీ ఎంత గొప్ప నాయకుడో అనే విషయం తెలుస్తున్నది. గాంధీజీ గుజరాతీ సాంప్రదాయ కుటుంబంలో జన్మించినాడు. అతని ప్రవర్తనలో అతని తల్లి సౌశీల్యం ప్రతిబింబిస్తుంది. ఆమె జైన సంప్రదాయాన్ననుసరించి జీవహింస చేయరాదని, కరుణతో మసలాలని, శాకాహారం మాత్రమే స్వీకరించాలని, సత్యాన్ని మాత్రమే పలకాలని, ఇతరులను బాధ పెట్టకూడదనే మంచి లక్షణాలను పొనికిపుచ్చుకున్నది. కనుక ఆమె ద్వారా గాంధీజీకి ఆ లక్షణాలు అలవడ్డాయి. ఆనాడు ఈనాటి వలె ప్రసార మాధ్యమాలేవీ లేనందువలన నాటకాల ద్వారా ప్రజలు మనోరంజనాన్ని పొందేవారు. అట్లా వచ్చిన నాటకాలలో సత్యహరిశ్చంద్ర నాటకం గాంధీజీ బాల్యంలోనే చూసే అవకాశం కలిగింది. అది అతని పసిమనస్సుపై బలమైన ముద్ర వేసింది. హరిశ్చంద్రుడు సత్యం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడని, చివరికి సత్యానిదే జయమని నిరూపించినాడు. అదేవిధంగా శ్రావణకుమారుని కథ వలన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్చుకున్నాడని గాంధీజీ తమ ఆత్మకథలో చెప్పుకున్నాడు. గాంధీజీ విద్యాభ్యాసం పోర్బందర్లో, తర్వాత రాజ్కోటులోనూ కొనసాగింది. తమ 19 సంవత్సరాల వయస్సులో అంటే 1888వ సంవత్సరంలో న్యాయశాస్త్రం చదవడం కోసం గాంధీజీ ఇంగ్లండ్ వెళ్లినాడు. గాంధీ ఇంగ్లండ్ వెళ్లి చదవడం అతని తల్లి పుతలీబాయికి ఏమాత్రం ఇష్టం లేదు. కాని గాంధీ తల్లిని ఒప్పించి మధ్యమాంసాలకు దూరంగా ఉంటానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు. స్వయం పాకం చేసుకుంటూ చదువుకున్నాడు. ఇంగ్లండులో చదువుకున్నందువలన గాంధీకి ప్రపంచ దేశాల పరిస్థితులు అవగతమైనాయి. అక్కడే అతనికి ఆనాటి విఖ్యాత రచయిత బెర్నార్డ్ షాతో పరిచయం ఏర్పడింది. అక్కడే అన్ని మతాల పవిత్ర గ్రంథాలను చదివి అన్ని మతాల సారం ఒక్కటే అని తెలుసుకోవడంతో పాటు చదువు, వ్యక్తిత్వము, ఆలోచనా సరళికి ఒక రూపు ఏర్పడింది. గాంధీజీ 1891లో న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయిలోనూ రాజ్కోటులోనూ న్యాయవాద వృత్తి చేపట్టినా అతను న్యాయవాదిగా రాణించలేదు. కాని అతని జీవితానికి మలుపు తిప్పిన సంఘటన ఒకటి జరిగింది. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద కంపెనీలో కాంట్రాక్టు లభించినందువలన గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్లినాడు. అక్కడే 21 సంవత్సరాలు గడిపినాడు. గాంధీజీ భారతీయుడు కనుక రైల్లో మొదటి తరగతి పెట్టెలో ఎక్కడానికి వీలులేదని తెల్లవారు నెట్టివేయడం, అక్కడి హోటళ్లలోనికి రానివ్వకపోవడం వంటి చర్యలు గాంధీజీని బాధపెట్టడమే కాక ఆలోచింపజేసినాయి. జాతి వివక్ష, సమాజంలో జరుగుతున్న అణచివేత, అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, అది తన బాధ్యత అని తెలుసుకొని కోపంతో కాకుండా శాంతంగా పోరాడే

పటిమను నిదానంగా అలవర్చుకున్నాడు. ఇక్కడ అతని తల్లి పుతలీబాయి ద్వారా అబ్బిన జైన సంప్రదాయాలు బాగా పనికివచ్చినాయి. కరుణతో, శాంతితో ఏ పనైనా సాధించవచ్చుననే పాఠాన్ని నేర్చుకున్నాడు. అక్కడి భారతీయులందరినీ కూడగట్టడం, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడం అక్కడ అతడు చేసిన ముఖ్యమైన పని. అదే సమయంలో, అనగా 1894లో ఆంగ్లేయులు భారతీయులకు ఓటు హక్కు ఉండకూడదనే బిల్లును తీసుకుని వచ్చినారు. దాన్ని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి సత్యాగ్రహమనే పోరాటాన్ని ప్రారంభించినాడు. ఇదే విధానం తర్వాతి కాలంలో అన్ని చోట్ల చేయగలిగినాడు. అయితే ఆ బిల్లు ఆగలేదు. కాని గాంధీజీకి జనాదరణ పెరిగిపోయింది. సత్యాగ్రహం కేవలం పని సాధించుకునే ఆయుధం మాత్రమే కాదు, నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వం అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడం కూడా. తద్వారా పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మినాడు. అతన్ని చూసి ఆనాడు చాలామంది ఇటువంటి సంప్రదాయాలను అనుసరించినారు. అంతేగాక అక్కడి గనులలో పనిచేస్తున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయాలకు గొంతెత్తి ప్రతిఘటించినాడు. తద్వారా చాలామంది కార్మికులు చెరసాలల్లో బంధింపబడ్డారు. కాని గాంధీజీ సత్యాగ్రహం ఆగనందున ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల కోసం కొన్ని సంస్కరణలు చేసి చెరసాలల నుండి వారిని విడుదల చేసింది. దక్షిణాఫ్రికాలో గాంధీజీ సాధించిన ఇదొక విజయంగా చెప్పాలి. గాంధీజీపై బాగా ప్రభావం చూపిన గ్రంథాలలో లియో టాల్స్టాయ్ రాసిన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ మరియు జాన్ రస్కిన్ రాసిన అన్ టు ది లాస్ట్ గ్రంథాలు అన్నిటికంటే అతన్ని ఆలోచనా విధానాలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం మాత్రం భగవద్గీతనే అనేది నిర్వివాదాంశం. గీతా పఠనం వలన ఆత్మజ్ఞాన ప్రాముఖ్యత, నిష్కామ కర్మ విధానం అతనికి ఒంటబట్టాయి. దక్షిణాఫ్రికాలో ఫీనిక్స్ ఫార్మ్, టాల్స్టాయ్ ఫార్మ్లలో సామాజిక జీవనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసినాడు. ఇక్కడ వ్యక్తులు సాదాసీదా జీవనం ఎట్లా గడపాలో నేర్చుకున్నారు. కోరికలను అదుపులో ఉంచుకోవడం, ఉన్నదేదో నలుగురు పంచుకొని తినడం, ప్రతివారూ శ్రమించడం, ఆధ్యాత్మిక దృక్పథంతో జీవించడం నేర్చుకున్నారు. గాంధీజీ వారి సహజీవనంలో పాలు పంచుకున్నాడు. అస్పృశ్యత నివారణ, కుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేసినాడు. తర్వాత 1914లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. ఆనాటి ప్రధాన నేత అయిన గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి భారత రాజకీయాలపై అవగాహన కలిగించినాడు. అందుకే గాంధీజీ గోపాలకృష్ణ గోఖలేను తమ గురువుగా ప్రకటించి గౌరవించినాడు. గాంధీజీ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం, జలియన్వాలాబాగ్లో జరిగిన ఘోర మారణకాండకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయడం మొదలైన అంశాలతో గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు తిరుగులేని నాయకుడుగా ఎదిగినాడు. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయము స్వరాజ్యం అని ప్రకటించినాడు. స్వరాజ్యమంటే కేవలం పాలన మారటం కాదు, వ్యక్తికి, మనసుకి, ప్రభుత్వానికి స్వరాజ్యం కావాలి అని తమ పోరాటంలో ముఖ్యంగా 3 అంశాలను జోడించినాడు గాంధీజీ. 1, విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తువులను మాత్రమే నిత్య జీవితంలో ఉపయోగించాలి. విదేశీ విద్యను, బ్రిటిష్ వారిచ్చిన సత్కారాలను తిరస్కరించాలి. నూలు వడికి తమ వస్త్రములను తామే తయారు చేసుకోవాలి మొదలగునవి. ఈ నూలు వడకడం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఈనాటికి గాంధీజీ చరకా తిప్పుతున్న ఫోటోలు కనబడతాయి. భారతదేశంలో వేలాది లక్షలాది రాట్నాలు తయారైనాయి. ప్రతివారూ రాట్నం తిప్పుతూ నూలు వడకడం ప్రారంభించినారు. అదే కాలంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి సోదరుని కుమార్తె, విఖ్యాత గాయిక మరియు నటి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గానం చేసిన పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి, ఏడు దిక్కులలోన ఒప్పారు నీ ఖ్యాతి

ఆడవే కదుర నీ ఆటయే మాకోట, వేడుకే నీ నూలు లేత వెన్నెలదాను అంటూ సాగిన ఈ పాట చివరిలో ఏడు సంద్రాలలో వాడవాడలలోన పాడవే మా గాంధీ కళ్యాణమయ గీతి, పాడవే రాట్నమ ప్రణవ భారత గీతి. ఇది మన తెలుగువారు గాంధీజీకి నీరాజనాలు పట్టిన గీతం. ఈ గీతం ఆంధ్ర ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఇంటింటికి రాట్నాలు చేరాయి. ప్రతివారు నూలు వడకడం ప్రారంభించినారు. అదొక యజ్ఞంలాగా సాగిపోయింది. గాంధీజీ సూచించిన మొదటి అంశం విదేశీ వస్తు బహిష్కరణ విజయవంతమైంది. మరొకటి సహాయ నిరాకరణ. అన్యాయానికి సహకరించకపోవడమే దీని లక్ష్యం. ఆంగ్లేయులకు పన్నులు కట్టకూడదు, వారి చట్టాలను ఆమోదించకూడదు. ఈ ఉద్యమానికి కూడా ప్రజల నుండి చక్కని స్పందన లభించింది. ఇక మూడవది సమాజ దురాచార నిర్మూలన. స్వాతంత్రమంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసమే అని గాంధీజీ భావం. అంటరానితనం, మురికివాడలు, మత కలహాలు ఉన్న చోట స్వాతంత్రానికి అర్థం లేదు అని గాంధీజీ బోధించినాడు. గాంధీజీ సాధించిన విజయాలలో మరొక ముఖ్యమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. ఆంగ్లేయులు ఉప్పు పైన విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చి మాసంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినాడు. 1930 మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు గాంధీజీ. పన్ను కట్టకుండా ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి సముద్రం నుండి ఉప్పు తీసుకోవాలి, సహజంగా లభించే ఉప్పుకు పన్ను కట్టడమెందుకు అని గాంధీజీ సంధించిన మౌలికమైన ప్రశ్న. గాంధీజీని అనుసరించి ప్రజలు పెద్ద ఎత్తున వెల్లువలాగా తరలివచ్చినారు. దేశమంతటా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. దాదాపు 60,000 మంది చెరసాలల పాలైనారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చింది, ఉద్యమం ఆగింది. ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీజీని ఉద్దేశించి మరాఠీలో జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న విష్ణు సఖారాం ఖాండేకర్ ఒక కథ రాసినాడు. ఆ కథ పేరు సాగరా అగస్తీయాళ, అంటే సముద్రుడా అగస్త్యుడు వచ్చాడు జాగ్రత్త అని భావం. ఈ కథలో అగస్త్యుడు గాంధీజీకి ప్రతీక, లేదా గాంధీజీ అగస్త్యునికి ప్రతీక. అగస్త్యుడు సాగర జలాలన్నీ తాగినాడు. గాంధీజీ సాగర జలాల్లోని లవణాన్ని మాత్రం సంగ్రహించినాడు అని ఖాండేకర్ భావం. అలాగే గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కూడా విజయవంతమైంది. మహాత్మా గాంధీజీకి తెలుగు ప్రాంతంలో విశేష ఆదరణ లభించిందనడానికి ఇంతకు ముందు పేర్కొన్న టంగుటూరి సూర్యకుమారి గానం చేసిన పాడవే రాట్నమా ఒకటే కాదు. గాంధీజీ అభిమానులు, అనుయాయులు తెలుగు ప్రాంతంలో విశేషంగా బయలుదేరినారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరిస్తూ జీవనం కొనసాగించినారు. మహాకవి జాషువా గారు కూడా కొంతకాలం గాంధీజీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలో సేద తీరడమేగాక ప్రముఖ నాస్తికవాది గోరా శాస్త్రి గారి కుమారుడైన లవణం గారితో జాషువా గారి కుమార్తె హేమలత గారి వివాహం ఈ ఆశ్రమంలోనే నిరాడంబరంగా జరిగింది. ఈ ఆశ్రమాన్ని నిర్వహించేవారు గాంధీజీ అనుయాయుడైన వినోబా భావే. గోరా గారి కుమారుడు ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న కాలంలో జన్మించినందున అతనికి లవణమని, మరో కుమారుడు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జన్మించినందున అతనికి సమరం అని పేరు పెట్టినారు. గాంధీజీ ఆత్మకథ పేరు సత్యశోధన. ఇది గుజరాతీ భాషలో ఉంది. దీనిని ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని మహాదేవ దేశాయి గారు ఆంగ్లంలోకి అనువదించినారు. ఈ ఆత్మకథను తెలుగులోనికి అనువదించడానికి గాను మహాపండితులు, శతావధాని శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు గుజరాతీ భాషను నేర్చుకుని మూలం నుండి తెలుగులోనికి అనువదించినారు. ఇక తెలుగులో గాంధీజీకి వీరాభిమాని తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఇతనికి గద్యతిక్కన, తెనుగులెంక, కళాప్రపూర్ణ బిరుదులున్నాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా ఛందోబద్ధ కవి. నేను తెలుగువాడను అను అహంకారం నాకెక్కువ, ఈ అహంకారమే నన్ను కవిని చేసింది అన్నాడు. గాంధీజీ గురించి అనేక పద్యాలు రాసినాడు.

0: కొన్ని ఆత్మకథను చౌదరి గారు మహాత్మకథగా పద్యకావ్యంగా రూపొందించినారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టి దాని పద్ధతిని బోధించిన విధానాన్ని తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ఎంతో చక్కగా సుబోధకంగా రాసినారు. ఈ పద్యాన్ని చూద్దాం. అన్నువులేదు కుట్రలకు అక్కరలేదు, కటారులీటెలున్ బన్నుటలేదు, శాత్రువుల ప్రాణములు దీయుటలేదు, నెత్తురున్ జున్ను విధాన పట్టి తెగజుర్రుటలేదు, జగచ్చరిత్రలో గన్నదిగాని విన్నదియుగాని రణంబిది విక్రమింపుడి. ప్రపంచ చరిత్రలో ఇటువంటి యుద్ధం ఎవరూ వినలేదు, కనలేదు. ఈ యుద్ధానికి కుట్రలు అవసరం లేదు, కత్తులు కటార్లు ఈటెలు అవసరం లేదు, శత్రువులను చంపే పని లేదు, శత్రువులను చంపి వారి రక్తాన్ని జుర్రుట లేదు. ఇదొక వింత యుద్ధం అని భావం. ఇదే భావంతో ప్రముఖ హిందీ కవి ప్రదీప్ గారు గాంధీజీ యుద్ధ రీతిని గురించి ఇట్లా అన్నాడు. దేదీ హమే ఆజాది బినా ఖడ్గ బినా ఢాల్ సాబర్మతి కే సంత్ తునే కర్ దియా కమాల్. గాంధీజీని సాబర్మతి సంత్ అని సంబోధిస్తూ ఖడ్గము ఢాలు లేకుండానే శాంతి యుద్ధం చేసి దేశానికి స్వాతంత్రం ఇప్పించినాడంటున్నాడు. ఇద్దరి కవుల భావం ఒకటే. 1982లో రిచర్డ్ అటెన్బరో దర్శకత్వంలో గాంధీ చిత్ర నిర్మాణం జరిగింది. ఇందులో బెన్ కింగ్స్లే గాంధీగా, రోహిణీ హట్టంగడి కస్తూర్బాగా నటించారు. ఈ చిత్రం బాగా ప్రేక్షకాదరణ పొందింది. ప్రజలు మరోసారి గాంధీజీని స్మరించుకున్నారు. జాతస్యహి ధ్రువో మృత్యుః అని నానుడి. ఎంతటి వారైనా ఈ దేహయాత్ర చాలించి పరలోకానికి వెళ్లవలసిందే. అలాగే గాంధీజీ కూడా 1948 జనవరి 30వ తేదీన స్వర్గస్థుడైనాడు. గాంధీజీ శరీరం మాత్రం చితిలో కాలిపోయింది, కాని కీర్తి మిగిలిపోయింది. అందుకే అతడు కీర్తిశేషుడు. ఢిల్లీలోని రాజ్ఘాట్లో నిర్మించిన గాంధీజీ సమాధి పర్యాటకులకు తీర్థస్థానమైంది. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 23వ శ్లోకం యాదికి వస్తున్నది. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. బాధంతా శరీరానిదే, ఆత్మకు ఇవేవీ అంటవని భావం. ఆత్మను ఆయుధం ఛేదించలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు.
1: సత్యాగ్రహి రచయిత, చిత్రకారులు, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్ ప్రసంగం విన్నారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది అంబటేళ్ల సంగతిలో కార్యక్రమం. ఈరోజు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. భారతదేశపు 2వ ప్రధాని ఈయన. అత్యంత నిరాడంబరుడు మరియు గొప్ప నైతిక విలువలు ఉన్న నాయకులు. 1965 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం మరియు దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడిన సమయంలో ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం కోట్ల

0: లక్షలాది మంది భారతీయుల్లో దేశభక్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంత ముఖ్యమో ఆహార భద్రతలో రైతుల పాత్ర కూడా అంతే ముఖ్యమని ఆయన చాటి చెప్పారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగినందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు లాల్ బహదూర్ శాస్త్రి. దేశంలో ఆహార ధాన్యాల కొరత వచ్చినప్పుడు ప్రజలకు పిలుపునిచ్చే ముందు తన ఇంట్లో ఒకరోజు ఉపవాసం ఉండి ఆ తర్వాతే దేశ ప్రజల్ని వారానికి ఒక పూట ఉపవాసం ఉండమని కోరారు. ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఆయన సొంత కారు కోసం బ్యాంకు రుణం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన హఠాన్మరణం చెందాక ఆ బాకీని ఆయన భార్య లలితాశాస్త్రి గారు తన పెన్షన్ డబ్బులతో చెల్లించారు. పాకిస్తాన్ దాడి చేసినప్పుడు 1965 సంవత్సరంలో శాస్త్రి గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించేలా నాయకత్వం వహించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి ఆనంద్ నమూనాని ప్రోత్సహించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు స్థాపనకు కృషి చేశారు లాల్ బహదూర్ శాస్త్రి. అట్లనే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన పునాదుల్ని కూడా వేశారు. 1966 జనవరి 10వ తేదీన పాకిస్తాన్తో యుద్ధాన్ని అధికారికంగా ముగించడానికి ఉజ్బెకిస్తాన్లోని తాస్కెంట్లో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే, అంటే 1966 జనవరి 11 అర్ధరాత్రి, ఆయన గుండెపోటుతో అక్కడే కన్నుమూశారు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఇచ్చి గౌరవించింది. ఈ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిలువ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిలువలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం, ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
0: ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కవిత. ఈ శీర్షికన బి శైలజ స్వీయ కవితలు మొదటి భాగం.
3: కవితా శీర్షిక ఆఖరి మజిలి. నువ్వున్నప్పుడు నాటిన పలికరింపు నాట్లు నీ అంతిమయాత్రలో జ్ఞాపకాల మూటలను మోస్తుంటాయి. నీ అంతిమయాత్రలో జ్ఞాపకాల మూటలను మోస్తుంటాయి. నువ్వున్నప్పుడు ధారెంట కాసిన మాటల జల్లులు నీ ఆఖరి చూపు కోసం అశువులను ధారపోస్తుంటాయి. నువ్వున్నప్పుడు అల్లుకున్న స్నేహాలు నీ నిర్జీవ దేహానికి ప్రాణాలై నిలబడతాయి. నీ నిర్జీవ దేహానికి ప్రాణాలై నిలబడతాయి. నువ్వున్నప్పుడు నింపిన ఆర్ద్రత హృదయాలు బూడిదలో మిగిలిన నీ అస్తిత్వానికై

వెతుకుతుంటాయి, నీ అస్తిత్వానికై వెతుకుతుంటాయి. నువ్వున్నప్పుడు పంచుకున్న ప్రేమ బంధాలు మనసులో చెరగని స్మృతులై ఎల్లప్పుడూ నిన్ను యాది చేసుకుంటాయి. మనసులో చెరగని స్మృతులై ఎల్లప్పుడూ నిన్ను యాది చేసుకుంటాయి. మరో కవిత, కవితా శీర్షిక మధుర స్మృతులు. జ్ఞాపకాల మాధుర్యంలో సుదీర్ఘ ఆలోచనల సాగర తీరంలో అలలు స్మృతులై పాదాలు తాకుతుంటే ఆనంద క్షణాలు, సరదా సంభాషణలు, విషాద విరహాలు కళ్ళ ముందు తచ్చారుతుంటే గతానికి వర్తమానానికి నడుమ మర్చిపోయాను నన్ను నేను. గతానికి వర్తమానానికి నడుమ మర్చిపోయాను నన్ను నేను. ప్రవాహాల మువ్వల సవ్వడులలో పైరగాలి స్వరాల దేహపు కావలింతల్లో చినుకు తాకిన నేల వెలువరించే మట్టి గంధాలలో, చినుకు తాకిన నేల వెలువరించే మట్టి గంధాలలో పచ్చదనాన్ని పరుచుకున్న కొండ కోనల్లో ప్రపంచాన్ని ఏమార్చిన ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ మర్చిపోయాను నన్ను నేను. ప్రపంచాన్ని ఏమార్చిన ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ మరచిపోయాను నన్ను నేను. ఏకాంతపు నిశ్శబ్దంలో, అంతరంగపు ప్రశాంతంలో, ఉషోదయ అరుణకాంతిలో, అస్తమయ చిద్విలాసంలో, అస్తమయ చిద్విలాసంలో, మాధుర్యపు పలకరింపుల్లో, ఎదురుచూపుల నిరీక్షణల్లో, ప్రేమహృదయాల కలయికల్లో, ప్రేమహృదయాల కలయికల్లో, మాతృత్వపు మమకారంలో, జీవిత సారాన్ని వెతుకుతూ మర్చిపోయాను నన్ను నేను. జీవిత సారాన్ని వెతుకుతూ మర్చిపోయాను నన్ను నేను. మరో కవిత, కవితా శీర్షిక నేను మాతృదినోత్సవానికి వ్యతిరేకిని. అమ్మను పలకరించడానికి ఓ ప్రత్యేకమైన రోజు కావాలా? ప్రతిరోజు నాలుగు మాటలు చిరునవ్వుతో మాట్లాడే వీలు లేనప్పుడు, ప్రతిరోజు నాలుగు మాటలు చిరునవ్వుతో మాట్లాడే వీలు లేనప్పుడు ప్రేమను తెలపడానికి కానుకలే ఇవ్వాలా? నీ ఇంట్లో నిల్చోడానికి మూడు మూరల చోటే లేనప్పుడు, నీ ఇంట్లో నిల్చోడానికి మూడు మూరల చోటే లేనప్పుడు నెత్తిన అభినందన కిరీటాలు తొడగాల ఆమె చాటచాకిరీకి గుర్తింపే లేనప్పుడు, నువ్వు అనుభవించే విలాసాలు లగ్జరీలు ఆమె ఒక్కొక్కటిగా మూటగట్టిన ఆనందాల ఫలమే సుమా. నీ జీవితం ఆమె చిందించిన చెమట చుక్కల మీద నిర్మితమైన రంగుల సౌధమే. నీ జీవితం ఆమె చిందించిన చెమట చుక్కల మీద నిర్మితమైన రంగుల సౌధమే. నీ గుండెగూడులో ఉండాల్సిన ఆమె ఎక్కడో ఒంటరిగా నిరాశతో. ఆమె కోరుకునేది బహుమతులు సత్కారాలు కావు, అనుబంధాలు ఆప్యాయ పలకరింపులే. ఆమె కోరుకునేది బహుమతులు సత్కారాలు కావు, అనుబంధాలు ఆప్యాయ పలకరింపులే. ప్రాణమిచ్చిన అమ్మను ప్రేమించడానికి ప్రత్యేకమైన రోజు కావాలా? మనసుంటే ప్రతిరోజు ప్రత్యేకమే కదా, మనసుంటే ప్రతిరోజు ప్రత్యేకమే కదా. మరో కవిత, కవితా శీర్షిక నవవసంతాలు. ఒకప్పుడు రక్తం చిందిన నేల ఇప్పుడు నవ్వులను పూయిస్తుంది. ఆనాటి మిగిలిన గాయాల మరకలు నేడు ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నాయి. ఆనాటి మిగిలిన గాయాల మరకలు నేడు ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నాయి. కమ్ముకున్న విషాద ఛాయలను చీల్చుకొని పచ్చని వసంతాలు చిగురిస్తున్నాయి. కన్నీటి చరిత్ర మీద నూతన ఆరంభాలను లిఖిస్తున్నాయి. చెమటోడ్చి పేర్చిన నేల మీద పీనుగులై తేలిన రైతన్నలు ఆనాటి దళారుల దాష్టికాలకు పరాకాష్ట అయితే నేడు ఆ రైతన్నలే జమీందారులై సిరుల పంటలను కురిపిస్తున్నారు. నాటి తుపాకుల మోతలు, అభాగ్యుల ఆక్రందనలు నేడు విప్లవ గీతాలు వీరగాథలై ప్రకృతిలో ప్రతిధ్వనిస్తున్నాయి. నాడు రణభూమిలో ఆత్మతర్పణం చేసుకున్న ఉద్యమ జెండాలు నేడు దిక్సూచిలై ముందుకు నడిపిస్తున్నాయి. నాటి స్వరాష్ట్ర సాధనలో అమరుడైన ప్రతి ఉద్యమకారుడు అభివృద్ధిలో నిలువెత్తు సాక్ష్యమై వెలుగొందుతున్నాడు.

0: మరో కవిత. కవితా శీర్షిక పదవీ విరమణ. ఆనాడు ఉద్యోగ వేటలో చిల్లుల చొక్కాను తగిలించుకొని అరిగిన జోళ్లతో తిరుగుతూ నీ రాల్చిన చెమట చుక్కలు, నీ గడిపిన ఆకలి రాత్రులు, హేళన మాటలు నాకింకా గుర్తున్నాయి. నీ కొడుకు సాధించాడని ఊరంతా మాట్లాడినప్పుడు గర్వంతో పొంగిన మా బాపు హృదయం, అవ్వకళ్ల నుండి జారిన కన్నీటి ఆనందం నాకింకా గుర్తున్నాయి. నీ మొదటిగా సంతకం చేస్తున్నప్పుడు సంతోషంతో వణికిన నా చేతులు, అప్పుల చిట్టాలు కాస్త ఊరట కలిగించిన నా తొలి జీతపు అంకెలు. అప్పుల చిట్టాలో కాస్త ఊరట కలిగించిన నా తొలి జీతపు అంకెలు నాకింకా గుర్తున్నాయి. నా మొదటి సహచరిగా నా జీవితంలో నీ ప్రాధాన్యత, నా కష్ట సుఖాలలో నువ్వు ఆసరాగా నిలబడిన ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి. ప్రత్యేకంగా అలుముకున్న బంధాలు, సహచరులతో స్నేహితులమై సన్నిహితంగా గడిపిన క్షణాలు, పంచుకున్న బాధ్యతలు, అనుభవాలు నాకింకా గుర్తున్నాయి. చూస్తూ చూస్తూనే కాలక్రమంలో సుదూర ప్రయాణం చేసి చివరి మజిలీకి చేరువయ్యాను. మూటగట్టుకున్న జ్ఞాపకాలతో, భారమైన హృదయంతో నా బాధ్యతను విరమిస్తూ తుదివీడుకోలు తెలుపుతున్నాను. మరో కవిత. కవితా శీర్షిక కనబడని రూపం. అంతరించిపోతున్న స్త్రీత్వాన్ని నేను. అవును, నేను ప్రకృతినే. మానవాభివృద్ధి కోసం నా దేహాన్ని అర్పించగలను. అవును, నేను మహాసాగరాన్నే. అంతరంగంలోని సమాధుల మీద ప్రశాంత సుగంధాలు పూయించగలను. అవును, నేను హిమశిఖరాన్నే. అలుముకున్న పెనుతుఫానులను సైతం నిశ్చలంగా దాటవేయగలను. అవును, నేను భూమాతనే. రగులుతున్న జ్వాలను కూడా సమాధానపరచగలను. కాని నేను సమాజం బానిసగా ముద్రించిన శ్రీజాతిని. అట్టడుగు స్థానంలో నిలబడి ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నా. నేను అంతరించిపోతున్న శ్రీజాతిని. మరో కవిత. కవితా శీర్షిక నిన్నటి గాయమే. ఏం మారిందని, గడిచిపోయిన ఘోరాలింకా తిరోగమిస్తూనే ఉన్నాయి. కేవలం పంజరం రూపాంతరం చెంది కొత్త రూపాన్ని తొడుక్కున్నది. చరిత్రలోని అరాచకాలు రహస్య సమాధి చేసిన అవశేషాలింకా సజీవంగానే తిరుగుతున్నాయి. ఆలోచనలో లేనిది ఆచరణలో సాధ్యపడదన్నట్లు మాటల్లో కోటలు కట్టడం, రంగుల కళ్ళను చూపించడం మీకు అలవాటైన విద్యే. పెంపుడు జంతువును ప్రేమగా పెంచినట్లు పడుపు కోసం, పరువు కోసం అతివను సాకే ఈ సమాజంలో వెకిలి చూపులు, వింత చేష్టలు షరా మామూలే. మొర్రుపాల రుచి ఎరగనివానికి విలువలు, వరుసలు, కరుణ, కనికరం అనేవి ఆభరణాలు మాత్రమే. అభిమానం, ఆదరణ కోసం నువ్వు చేసే నిరీక్షణ అంతా ఊడిదలో పన్నీరే. నిన్నటి గాయాలు నేటికీ పీడకలలై రగులుతున్న కనిపించని శత్రువుతో పోరాడినా ఎప్పటికీ కురుసభలో నువ్వు ద్రౌపదివే. నీ ఆవేదనంతా కనిపించని శూన్యమే. పురుషాధిక్యం నిండిన సమాజంలో నేను అనే అహంకారం ముందు మగువ జీవితం ఎప్పుడూ ఒక చదరంగమే. ఆమె రక్షణ ఎప్పుడూ ఒక నాటకమే.
1: కవిత ఈ శీర్షికన బి శైలజ స్వీయ కవితలు మొదటి భాగం విన్నారు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన చాలా కార్యక్రమాలు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈరోజు అంతర్జాతీయ అహింస

దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచమంతటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2007 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో శాంతి, సహనం మరియు అహింస పట్ల అవగాహన పెంచడమే. గాంధీజీ దృష్టిలో అహింస అంటే కేవలం భౌతికంగా దాడి చేయకపోవడం మాత్రమే కాదు, మన మాటలతో ఆలోచనలతో కూడా ఎవరికి హాని తలపెట్టకపోవడం కూడా అహింస అని నిరూపించారు మహాత్మా గాంధీ. ఇంతటితో ఇయ్యల్లటి అంబటాళ్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి 8:30 అంబటాళ్ల సంగతులు బాసరచులు కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాల కార్యక్రమానికి పునః స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నుండి నందిని, నరేష్, స్నేహిత్ ఇంకా స్నేహాన్స్ కోసం వచ్చేస్తుంది కలుసుకోవాలనే చిత్రం కోసం డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ డీఎస్పీ గానం చేసిన ఈ పాట.

0: ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സ് നിണ്ട സ്റ്റുഡിയോലో സമയം సరిగా 8:30 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు విందాం వాసరుచులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి వేమగంటి నరసింహాచార్యుల పద్యాలు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.
1: ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన ఒక కథానిక నుండి ఒక ఖండిక. మండుటెండల ఊరి నడిమిట్ల ఎర్రటి డేరా ఎండకు మంకెన పువ్వులే కనబడుతున్నది. డేరాల డెకోలం మంచం మీద అపోజిషన్ పార్టీ లీడరు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఛాతికాన్నుంచి కాళ్లదాకా తడిగుడ్డలు కప్పిండ్రు. కపాలం మీద తడిసిన తెల్లటి పట్టీ పెట్టిండ్రు. కూలరు పెట్టిండ్రు. గ్లూకోజుల మీద గ్లూకోజులు ఎక్కుతున్నాయి. గాయన మంచం పక్క పొంటి కుర్సీలల్లా ఇద్దరు డాక్టర్లు కూసున్నారు. ఇంకో పక్కన ఇద్దరు ముగ్గురు పార్టీ లీడర్లు కూసున్నారు. మంచంకు కొంచెం దూరంలా సత్రంజి మీన లీడర్ సాబ్ పెళ్ళాం, తల్లి, బిడ్డెలు, కొడుకులు, కోడన్లు, అల్లుళ్ళు, మనుమలు, మన్మరాన్లు అందరూ కూసుని ఉన్నారు. అందరి ముఖాల మీన గుబులు కనబడుతున్నది. డేరా అవతల ఊరి మంది, పక్క ఊళ్ళ నుంచి వచ్చిన మంది, పార్టీ మంది, సానమంది జమగూడిండ్రు. వాళ్ళందరూ వాళ్లల్లా వాళ్ళు గుసగుసలాడుకుంటాండ్రు. లీడర్ సాబుకు జల్ది దగ్గాలనని పూజలు చేపించి కుంకుమ బొట్లు ముఖాన మీద రాసుకున్నారు. గింతంత కుంకుమ తెచ్చి గాయన కపాలం మీద కూడా పెట్టిండ్రు. పలారం సుత వంచిండ్రు. గోడ్సేపు అయినాక ఒక డాక్టరు లీడర్ సాబుకు బీపీ చూసిండు. సార్, బీపీ 90/70 ఉన్నది, అంటే లో బీపీ అన్నమాట. మీరింకా 2 దినాలు రెస్ట్ తీసుకోవాలా అన్నాడు. లో బీపీ ఉంటే ఏమైతుంది, మళ్ళా పాదయాత్ర సురు చేస్తా అన్నాడు లీడరు దబ్బున లేచి కూసుని. అట్లా కాదు సార్, మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. మీరింకా 2 దినాలు పాదయాత్ర మానాలి, లేకపోతే మీకు చాలా ప్రమాదం అన్నాడు డాక్టరు. లీడర్ సాబు పరేశాన్ అయిండు. వద్దు బిడ్డ, నీ పానం బాగలేదు, బాగైనాక మళ్ళా బయలెల్దు గాని. ఎండదెబ్బ కొట్టింది బిడ్డ, నా మాటిను, మంచం మీద ఒరుగు అన్నది లీడర్ సాబు తల్లి. అనుడే కాదు, లేచి కూసున్న గాయనను మళ్ళా పండుకోబెట్టింది. డాక్టర్లు మళ్ళా సంజాయించిండ్రు. లీడర్ సాబు ఇక తప్పదన్నట్లు యాష్టతోని కళ్ళు మూసుకున్నాడు. ఇప్పటికే 2 దినాలు పూర్తిగా బేకారైపోయా. ఒక 40-50 కిలోమీటర్లు ఓ 15-20 ఊర్లన్నా చుట్టబెడుతుంటే లీడర్ సాబ్కు కళ్ళు బగబగ మండుతున్నాయి. తలమీన రాళ్లతోని కొట్టినట్లే నొప్పి, మస్తు నీరసంగున్నది. లేచి ఇన్ని కొబ్బరి నీళ్లు తాగి మల్ల ఒరిగి కళ్ళు మూసుకున్నాడు. మొన్నటిదాకా జనమంతా తనని ఏమనేటోళ్ళు? వాళ్లే కాదు, తమ పార్టీ ఓళ్ళు, ఆపోజిషన్ ఓళ్ళు తనను కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు, ముఠానాయకుడు అనేటోళ్ళు. ఇప్పుడు ఈ పాదయాత్ర సురువెట్టినాక జనం చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, గీడోళ్ళు అందరూ తనని గాంధీ మహాత్ముడు అంటున్నారు. కరువు కాలంలో సచ్చిన్రా బతికిన్రా చూడనీకి, తమ కుశలం తెలుసుకోనీకి, బువ్వ తింటున్నామా లేదా, బట్ట కడుతున్నామా లేదా, నీళ్లు దొరుకుతున్నాయా లేదా అని అరుచుకోనికి ఒక కొడుకు వచ్చిండని తాయిమాయి కాబట్టిండ్రు. తనని కూసోబెట్టుకొని వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటాండ్రు. తనని కొడుకా అంటున్నారు, తమ్మీ అంటున్నారు, అన్నా అంటున్నారు, మనసున్న మనిషి అంటున్నారు. తనకు గింతకన్నా ఏం కావాలి? లీడర్ సాబు గుండె కరిగినట్లయింది. ముక్కులకెళ్ళి వెచ్చటి ఆవిరి వచ్చినట్లయింది. కళ్ళపొంటి నీళ్లు కారబట్టినాయి. 2 దినాల కింద గా ఊర్లే రైతన్నలంతా తమ చెలుకలకు తీసుకుపోయి ఎండిపోయిన పంటను చూపించుకుంటా తనను పట్టుకుని బోరుమని ఏడవబట్టిండ్రు. వాళ్ళని చూసి తనకు సుఖ కండ్లపొంటి నీళ్లు గారిని. 3 ఏళ్ల సంధి ఆనల్లేక, కరెంటు లేక, బోర్లు నడవక పంటలు భూములు నాశనమైనాయి. ఇండ్లు వాకిళ్ళు అమ్ముకొని బాకీలు తీర్చలేక, మిత్తులు గట్టలేక ఒక పూట గంజిదాగి ఎదిగిన కొడుకులు బిడ్డలు పట్నాలకు వలసలు ఓతాంటే బోసిపోయిన గుడిసెలల్లా పసిపిల్లలు, ముసలోళ్ళు, పల్లేర్లు మొలుస్తున్న పల్లెలు. ఈ తెలంగాణ పల్లెల్లా యుద్ధం గిట్ల జరుగుతున్నదా అనిపిస్తున్నది. ఒక్క పడుసుపోరడు కనిపించడు. ఒకళ్ళ ముఖళ్ళ సుత నవ్వులేదు. ఒక్క చెలక పచ్చగా లేదు. ఒక్క చెరువులన్నా నీళ్లు లేవు. ఒక కాల్వలన్నా నీళ్లు పార్తలేవు. ఎండిపోయిన బాయిలు, బోర్లు, మోడువారిన చెట్లు. మనుషులు గిట్లనే కనబడుతున్నారు. దేశం నాగరికతనే మాయమైనట్లున్నది. పరిస్థితి చూస్తా అంటే ఏమీ లేదు, పల్లె ఎడారవుతున్నది, పల్లె జనం రక్త కన్నీరు పెడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, బతకలేక వందల మంది చస్తున్నారు, పట్నం కాడ కంపెనీ మూసేస్తే పెండ్లాం బిడ్డలను ఎట్లా పోషించుకోవాలనో తెలియక బతుకు ఈడవడం సాతగాక కుటుంబం మొత్తం విషం దాగి చచ్చిపోయిన శంకరయ్య అయ్యా అవ్వలు తనని అలుముకొని గొల్లుమన్నారు. ఆలోచనల మునిగిపోయిన లీడర్ సాబుకు దిమాగంతా పిసపిసైంది, గుండె మొద్దువారి బరువైంది. ప్రముఖ తెలంగాణ కవి వేముగంటి నరసింహాచార్యులు గారి పద్యాలు. పాల మున్నీటి కెరటాల బాలునందు తురగలించడు మీగడ తరకవగుచు, స్వచ్ఛ శారదా పూర్ణిమాచంద్ర కిరణ వార విగళితామృత రసధారవగుచు, అవతరించిన కరుణాలహరి నమోస్తు. క్రొత్త దిరిశన పుంబూల మెత్తదనము, పుల్ల మల్లికా సుమముల తెల్లదనము, లలిత మలయానిలంపు చల్లందనము, నీవుగా రూపుగట్టితివేమో కరుణ. భీష్మ వ్యధా విధా గ్రీష్మాతపమ్ముల వశివాడు బ్రతుకు తీవలను చూచి, తత నిరంకుశ కళా వితతి ఘాతములకు కసుగందు వసరు మొగ్గలను చూచి, నిరుపేద తనపు నిబ్బరపు టెడారిలో ఇంకిపోయడు జీవనిచ్ఛ చూసి, బహుల క్షుధానల జ్వాలికామాలల రగిలెడు మేని కర్రలను చూచి, క్రౌర్య భీకర క్రకచ ద్రష్టలను చిక్కి నలిగిపోవు మంచి తనంబు కలిమిచూచి, ఆర్థ చిత్తుల నేత్రములందుజారు అశ్రుధారల ప్రత్యక్షమగుదు వీవు. నీవు కన్నీటి చెమ్మగా నిగడకున్న గుండెలెండి కఠోరమై బండవారు, నిన్ను వెన్నెల రేఖగా పన్నకున్న నరునిలో కారు చీకటి పరుచుకొనును. పగల సెగల్ చీయబట్టిన డెందాన ఘనసార మిళిత చందనమలంది, కరుకు ధనమెల్ల కరడుగట్టిన భావ వీధుల మార్థవ వృత్తి మెలపి, చేదు నిండిన గుండె పాదు మధురిమతో నానునట్లుగా తేనెవాన కురిసి, క్రోధారుణ ప్రభాంకుర సంకులమ్మైన కనులలో శాంతి ముగ్ధత ఘటించి, గాఢ దౌర్జన్య పర్జన్య గర్జనలకు మూర్ఛంగొను మదిన్ చైతన్య ముద్రగూర్చి, మానవంలాన జీవనోధ్యాన సీమ కిసల ఇంప వసంత రాగినిగరమ్ము. మనసులో మాటలో నీవు మసలవలయు, చేతలో వ్రాతలో నీవు చెలగవలయు, నీతిలో ఖ్యాతిలో నీవు నిలపవలయు, పరమ కళ్యాణరాణి కృపామహేషి. ఏ విమ

సున్ భాసిల్ల స్నేహ ప్రసారములన్ మానవతా ప్రదీప కళికన్ రంజిల్లగా జేయుమా విమలానంద పృషత్ తుదీన కరుణా పీయూష మందాకిని.

0: బాసరచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన కథానిక నుండి ఓ కండిక, ప్రముఖ కవి వేముగంటి నరసింహాచార్యుల పద్యాలు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈరోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 33వ భాగంలో పండిత్ డివి పలస్కర్ గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఇప్పటి నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే ఈ సింగిడి కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవచ్చు ఫోన్ చేయడం ద్వారా. ఫోన్ చేయండి, నచ్చిన పాటను కోరుకోండి. ఫోన్ నెంబర్లు ఒకసారి చెప్తున్నా, రాసుకోండి. 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్. 2300081 మరొక నంబర్ 2950081. అయితే శ్రోతలు, ఈరోజు 2022 మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి జయంతి. అహింస, సత్యం అనే ఆయుధాలతో భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించి ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపించిన బాపుగారి జయంతి సందర్భంగా మన సింగిడి కార్యక్రమాన్ని ఈ పాటతో మొదలుపెట్టుకుందాం.

గాంధీజీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక ఆలోచన విధానం. నన్ను మీరు బంధించగలరు, బాధించగలరు, చివరికి నా శరీరాన్ని నాశనం చేయగలరు, కానీ నా ఆలోచనల్ని, నా ఆత్మను బంధించలేరు అని బిగ్గరగా చెప్పిన ధైర్యశాలి మన బాపూజీ. ప్రపంచంలో మనం మార్పును చూడాలనుకుంటే ఆ మార్పు మొదట మన నుంచే ప్రారంభమవ్వాలని ఆయన చెప్పారు. ఈ రోజుల్లో శాంతి, సహనం, ప్రేమ అనేవి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. గాంధీజీ చూపిన ఆ అహింసా మార్గమే నేటికి, ఏటికి ప్రపంచానికి ఏకైక శరణ్యం. ఆ మహనీయుడి ఆదర్శాలను మన జీవితాల్లోనూ ఆచరిద్దాం. గాంధీజీ స్వచ్ఛమైన ఆశయాలను, ఆ మహానుభావుడి స్మృతులను గుర్తు చేసుకుంటూ సింగిడి కార్యక్రమంలో ఇప్పుడు మరొక అద్భుతమైన గీతం మీకోసం.

0: ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగడి పాటల కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మమత సుదర్శన్, ఖానాపూర్.
0: ఖానాపూర్ అంటే ఆదిలాబాద్ ఖానాపూర్?
1: లేదు మేడం, నిర్మల్ జిల్లా.
0: ఓకే, ఏం చేస్తుంటారండి సుదర్శన్ గారు?
1: మేము ఆర్గానిక్ లో వ్యవసాయం చేస్తాం మేడం.
0: ఓ, ఎన్ని ఇళ్ళ నుంచి చేస్తున్నారు?
1: మా తాత గారి నుంచి.
0: అప్పటి నుంచి అంటే మీకు ఎందుకు అనిపించింది ఆర్గానిక్ వైపు వెళ్ళాలని?
1: అంటే మేడం, ఇప్పుడు పెట్టుబడులు పెడితే సరిపోతలేవు, ఏం మేలుతలేవు. అయితే మాకు మా తాత గారి నుంచి వారసత్వంగా ఆవుల మందలు, మేకలు ఇట్లాంటి అన్ని ఉన్నాయి. చాలా ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. మళ్ళీ మా విలేజ్ లో అందరు సహకరిస్తారు మేడం, ఏదైనా పని ఉందా చేయటం ఇస్తారు వాళ్ళు. సిటీలో అయితే ఈ పని నేను చేయను ఉంటది, ఇక్కడ అన్ని పనులు చేసి ప్రేమగా ఉంటుంది కుటుంబం లాగా.
0: అవును,
1: అయితే ఆ క్రమంలో వాళ్ళే కంటిన్యూ
0: చేస్తున్నాం.
1: ఆరోగ్యపరంగా కూడా అందరికి అదే అవసరం కాబట్టి మా దగ్గర తీసుకుపోతాం.
0: అవును, అంటే రసాయనాలు వాడడం వల్ల చాలా భూమికి నష్టమే, ఒక రైతుకు కూడా ఇలాంటి లాభం ఉండదు, ఎందుకంటే విపరీతమైన ఖర్చు, మళ్ళా ఆరోగ్యము దెబ్బతింటది. ఎన్ని రకాల నష్టాలు
1: ప్రతి వ్యవసాయ క్షేత్రంలో ఇట్లా కొంచెం పై మట్టి తీస్తే దాంట్లో వానపాములు ఉంటాయి. దాంతో ఎప్పుడు మాకు పెట్టుబడి తక్కువలో మంచి పంటలు వస్తాయి.
0: ఓకే, మీకు అంటే ఇప్పుడు ఈ రసాయనాలు వాడుతున్న రైతుకు సమానంగా లాభాలు వస్తున్నాయా, కొంచెం ఎక్కువ వస్తున్నాయా?
1: ఎక్కువ వస్తాయి మేడం.
0: అవునవును, ఎక్కువ వస్తాయి. అంటే ఆరోగ్యం కారోగ్యము డబ్బు ఆదా, ముఖ్యంగా భూమికి హాని చేయకుండా ఉన్న వల్ల అవుతాము నేల తల్లి. చాలా మంచి పని చేస్తున్నారండి.
1: అవును మేడం.
0: ఓకే, ధన్యవాదాలు. చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: ఏదైనా గాంధీ గారి పాట వేయండి మేడం.
0: గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి గురించి పాట అడుగుతున్నారు, తప్పకుండా అండి విందాం. థ్యాంక్ యూ అండి.
1: ఓకే ఓకే.

0: సర్వజనహితం నామతం. అంటరాన్ని తనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం.
1: ఇది సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో, శ్రోతలు సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరుకోవచ్చు. నెంబర్లు మరొకసారి 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్, 2300081, 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ జత చేసి ఫోన్ చేయవచ్చు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామర బురద్ల
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు, మీరు వింటున్నారు సింగడి సినిమా పాటల కార్యక్రమం. సింగడి కార్యక్రమానికి ఫోన్ చేయడం మాత్రమే కాదు, ఉత్తరాలు కూడా రాయవచ్చు, నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. మీరు ఉత్తరాలు రాయవలసిన మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విద్యానగర్ ఆదిలాబాద్ 504002. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే మీరు కోరుకున్న పాటను సింగడి కార్యక్రమంలో వినిపిస్తాం. అయితే ఈరోజు మంచి మిత్రులు సినిమా నుంచి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే పాటను వినిపించమని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరిరావు, వెంకటేష్, నరసింగారావు, జిందా.

నరహరి, మహమ్మద్ ఇనాయతుల్లా, పి ఈశ్వరరావు వీరందరూ కోరుతున్న పాట మంచి మిత్రులు సినిమా కోసం ఎన్నాళ్ళో వేచిన ఉదయం. తప్పకుండా అండి, మీకోసం ఆ పాట వస్తుంది. శ్రోతలు, మీరు కూడా ఉత్తరం రాయాలనుకుంటే మా చిరునామా మళ్ళొకసారి చెప్తున్నా, ఉత్తరం రాయవచ్చు, నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విద్యానగర్, ఆదిలాబాద్ 5004002. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాయవచ్చు.

0: సృష్టికి మూలం. కం కం కం కం కం కనుక సంగీతమే సృష్టికి మూలం.
1: సంగీతానికి మూలమైన నాదప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
0: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
1: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో నమస్తే శుభోదయ మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. మస్తాన్ భాష మేడం.
0: ఓకే చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: మేడం కార్పెంటర్ వర్క్ చేస్తాను. సంగీత పరంగా తబలాలు, డోలకులు, కాంగో డ్రమ్స్, డప్పులు తయారు చేస్తాను మేడం.
0: ఓకే. ఇప్పుడు అంటే తయారు చేయించుకునే వాళ్ళు ఉన్నారా సంగీత పరికరాల్ని?
1: తక్కువ మేడం. ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కరెంట్ సంబంధించి వచ్చేసి రిధమ్ ప్యాడ్, హ్యాండ్సోనిక్ అని వాటిలో వాయిస్తున్నారు. ఏంటంటే అవి పని అలా జరగద్ది కానీ అది క్వాలిటీ ఉండదు మేడం. దీని క్వాలిటీ దానికి రాదు.
0: కానీ కాలంతో పాటు మారాల్సిందే కదా.
1: కాదంటే లేదు, అయినప్పటికీ హైదరాబాద్, ఢిల్లీ అటు పక్క లెదర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మేడం. దానికి ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద సంగీత వాయిద్యకారులు ఎప్పుడు కరెంటు సంబంధించి వాటి మీద చేయి పెట్టలేదు. వాళ్ళు ఎట్లాగైనా కూడా మామూలుగా మాన్యువల్ గా తయారు చేసి వాటి మీదే వాయిస్తారు. ఎందుకంటే దాంట్లో ఎన్ని మెను ఎన్ని రకాలుగా వాయించాలనుకున్నారో అన్ని రకాలుగా మధురంగా బయటకు వస్తారు ధ్వని. ఈ కరెంట్ ఏంటంటే మేడం అప్డేట్ దాంట్లోకి వీళ్ళు తబలా వాయించి ఆ సౌండ్ దాంట్లో ఎక్కిస్తారు అంతే. అది ఎంత వాయించినా ఆ మెలోడీ కొత్త మెలోడీ ఏదైనా వేయాలంటే తిరగదు అక్కడ. ఇది లెదర్ అంటే మనం న్యాచురల్ గా మనం చేత్తో మన మనసులో అనుకున్నది దాంట్లో వాయించి చూపించవచ్చు.
0: అవునవునవును, అది మన యొక్క మన టాలెంట్ అన్నది బయటకు వస్తుంది వీటి ద్వారా. మనుషులు చేతులతో తయారు
1: చేసినంటే చూపించాలి.
0: ఓకే ఓకే, చక్కగా చెప్పారండి. ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు
1: మేడం? ఈరోజు గాంధీ జయంతి మేడం, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి.
0: అవును,
1: ఈ సందర్భంగా మనకు మేజర్ చంద్రకాంత్ సినిమాలో నుంచి పుణ్యభూమి నాదేశం ఆ పాట మేడం.
0: తప్పకుండా అండి, విందామా?
1: విందా మేడం. సంతోషం,
0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదం.

చూశావా కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెమెతుకులు తిని బ్రతికే నీకు శిష్టు కట్టాలరా అని ఫళ ఫళ సంకళ్ళు.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను రవీంద్రబాబు మేడం, నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం పండకూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను వ్యవసాయం చేస్తాను మేడం.
0: ఓకే, ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు?
1: నేను దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను మేడం.
0: సో 20-30 ఏళ్ళ నుంచి వ్యవసాయమే మీ ప్రపంచమా?
1: అవును మేడం.
0: అయితే ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాలపైన దృష్టి పెడతారా, లేదా ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ మందు కొట్టాలి, ఇదే ఆలోచిస్తుంటారా?
1: వ్యవసాయం ప్లస్ ప్రపంచాన్ని కూడా స్టడీ చేయాలి కదా.
0: అవును. అయితే ప్రస్తుతం ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న, అది మీకు తెలుసా, మీ దానికి వచ్చిందా?
1: అవునవును.
0: ఏం జరిగింది చెప్తారా?
1: 174 మంది ప్రాణాలు.
0: ఓ అవునవును. అంటే రైతు కేవలం పంట గురించే కాదు అన్ని రకాల ఆలోచిస్తారని నిరూపించారు. అయినా గ్రేట్ కదా, కత్తి పోట్లకు గురైనా గానీ అది కుక్కపిట్ ఓపెన్ చేసి అంత మందిని ప్రాణాలు కాపాడిన ఇండియన్ అయినా.
1: అవునవును.
0: గాంధీ జయంతి ఒక రోజు. అవునవును, గాంధీ జయంతి కంటే ఒక రోజు ముందు ఇన్సిడెంట్ జరిగింది. అవును, ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా.
1: అవును కదా, రియల్ హీరో పాపం.
0: నిజంగానే రియల్ హీరోనే. చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: విశ్వరూపం, ఎన్టీ రామారావు గారు విశ్వరూపం నుంచి నోటికో కోటికో ఎప్పుడు ఎక్కడో పుడతారు అనే సాంగ్ మేడం.
0: అవును, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి ఈ పాటకి మంచి లింక్ అవుతుంది కదా. నూటికో కోటికో కాదు, చాలా మంది ఉన్నారు ఇండియాలో హీరోలు అని నిరూపిస్తున్నారు కదా. సరే అండి, వినండి ఆ పాటని.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేయవచ్చు. నెంబర్లు మరొకసారి 2300-8159-51. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది.

0: సింగడి కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: చెప్పమ్మా, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కక్కర్ల నుంచి మాట్లాడుతున్నాను. అయుక్త.
0: అయుక్త, ఏం చదువుతున్నావు తల్లి?
1: ఫిఫ్త్ క్లాస్.
0: ఓకే, ఫిఫ్త్ క్లాస్. ఏ పాట కావాలి?
1: ఇరుముడి సినిమా నుంచి కట్టి కట్టి కట్టు ఇరుముడి కట్టు.
0: ఓకే, చూసినావా సినిమా?
1: చూడలేదు మేడం.
0: ఎందుకు వెళ్ళలేదు?
1: మేడం పాట విన్నాను.
0: పాట విన్నావు కానీ సినిమాకి ఎందుకు వెళ్ళలేదు?
1: నేను వెళ్ళలేదు.
0: సినిమాలు చూస్తావా? థియేటర్కి వెళ్ళి తీసుకెళ్తారా అమ్మా నాన్న?
1: అవును మేడం.
0: ఏం సినిమా చూసినావు థియేటర్లో?
1: నాగబంధం.
0: నాగబంధం ఎట్లుంది సినిమా?
1: బాగుంది.
0: బాగుంది. ఓకే, సరే. మరి ఇంకా
1: ఇంకేం లేదు.
0: ఈరోజు ఈరోజు ఎందుకు సెలవు?
1: ఈరోజు గాంధీ జయంతి మేడం.
0: అవును, ఇంకొక నాయకుని జయంతి కూడా ఉంది తెలుసా? మన దేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈరోజు. మొదటి ప్రధాని ఎవరు మన దేశానికి? సరే సరే. ఏం ఎక్కువ ఏ స్కూల్ నువ్వు అదలబాదులో చదువుకుంటున్నావా? ఓకే, ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? ఇంగ్లీష్. పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నా. మరి మంచిగా తినాలి పోలీస్ అవ్వాలంటే. మంచిగా గట్టిగా తిని గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి. సరే మరి. ఏ పాట అన్నావు? ఇరుముడి కట్టు. ఎందుకు నచ్చింది ఆ పాట?
1: పాట అంటే చాలా బాగుంది.
0: సరే, మీ నీకు కూడా మీ నాన్న అంటే బాగా ఇష్టమా?
1: అవును.
0: సరే వినమ్మా, పాట వస్తుంది.
1: ఓకే మేడం.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతితో పాటు ఈరోజు నుంచే వన్యప్రాణుల వారోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. మన భూమి కేవలం మనుషులకే కాదు, మూగజీవాలైన పక్షులు, జంతువులు, అడవులకు కూడా చెందింది. గాంధీజీ గారు ఒక మాట అనేవారు, ఒక జాతి గొప్పతనాన్ని, సంస్కృతిని ఆ దేశంలో జంతువులను చూసే విధానాన్ని బట్టి చెప్పవచ్చు అని. ఈ రోజుల్లో అడవులు తగ్గిపోతూ జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. ప్రకృతి సమతుల్యత కాపాడాలన్నా, రాబోయే తరాలకు అందమైన పచ్చదనాన్ని అందించాలన్నా వన్యప్రాణుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

చిన్న కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సమయాభావం వల్ల ఆ పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నాం. శ్రోతలు దయచేసి క్షమించగలరు. ఇంతటితో ఈలటి సింగిడి పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్బంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. రాజధాని ఢిల్లీలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తదితరులు మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఎల్నినో పరిస్థితులతో రాష్టంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, తగినంత విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 7800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మిట్ మండలం కొహెడలో ప్రపంచస్థాయి సమీకృత పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం 650 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబరులో 2,03,521 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14.7% వృద్ది నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయమైన వృద్దిని సింగరేణి సంస్థ చైర్మన్ ఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సింగరేణి సంస్థ 287.6 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయగా ఈసారి 4% వృద్దితో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లో ఉంటాయని, సవరించిన మూల్యాంకన విధానంలో భాగంగా ఇంటర్ తొలి ఏడాది ఇంటర్నల్ అసెస్మెంట్కు 20%, థియరీ పరీక్షకు 80% మార్కులు కేటాయించినట్లు బోర్డు తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. అంకిత్ భకట్, కుంకుమ్ మొహద్ కృతిలతో కూడిన భారత త్రయం ఈ పతకం గెలిచింది. రాష్టంలో రాగల 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పది గంటల మూడు నిమిషాలు దాటి 45 సెకండ్లు అయింది స్టూడియో క్లాక్ లో. ప్రతిరోజు కొత్తదే, ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే అంటారు కదా. ఎస్, ఏ రోజుకు ఆ రోజు సరికొత్త, ఏ రోజుకు ఆ రోజు ఒక ప్రయోగం, ఏ రోజుకు ఆ రోజు ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ లో. అవునా? మరి మనం నిద్ర లేవగానే ఫస్ట్ వెరీ వెరీ ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? హోమ్ మేకర్స్ కి అయితే ఇవాళ ఏం ప్రిపేర్ చేయాలి, లేదు జాబ్ హోల్డర్స్ కి అయితే ఇవాళ టాస్క్లు ఏమున్నాయి, లేదు ఇంకా పెద్దవాళ్ళకైతే ఇవాళ నేను ఎక్కడైనా వెళ్ళి చూయించుకోవాలా, హెల్త్ బాల్, ఇలాంటివన్నీ అంటే ఎక్కువ మనం చేసే పనుల గురించో, లేకపోతే మనకున్న డెఫిసిట్స్ గురించో, లేకపోతే మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించో, దేని గురించో ఆలోచిస్తాం ఇమ్మీడియట్ గా. అంటే ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ యాక్చువల్గా ఇలాంటివన్నీ ఆలోచించడం. బిఫోర్ దాట్ అంటే ఇవన్నీ ఆలోచనలకు వచ్చే ముందు, హౌఎవర్, లేచిన వెంటనే జస్ట్ ఇలా రెండు చేతులు చూసుకుని దేవుడు నమస్కారం చేసుకుంటాం, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ లేచిన వెంటనే వెరీ ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని అందరూ చేస్తారు, జస్ట్ అంతే, ఒక్కసారి గాడ్ కి కానీ లేకపోతే యూనివర్స్ కి థ్యాంక్స్, ఒక్క థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ ఎల్స్ యూనివర్స్. ఎందుకు అంటే ఎంతో మంది

క్షణంలో, అంటే నిన్నటి రోజున రోజున వరల్డ్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. చాలా మంది ఏమైనా క్రైసిస్ జరిగిండొచ్చు, డైలీ చూస్తున్నాం మనం న్యూస్ లో ఏం జరుగుతుంది ఏంటి అని. బట్ ఇవాళ మనం లేసి మనం పనులు మనం చేసుకోగలుగుతున్నాం, మరి ఇవాళ ఇంకొక డేకు మనం వెల్కమ్ చెప్తున్నా అంటే వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ కృతజ్ఞత భావంతో ప్రతి రోజుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ థ్యాంక్ఫుల్నెస్, ఆ పాజిటివ్ థాట్ అనేది ఎంటైర్ డే మనల్ని మూవ్ అవ్వడానికి ఇస్తుంది. సో అలాంటప్పుడు మార్నింగ్ మస్తీనే కాదు, రోజంతా మస్తీనే ఉంటుంది కదా. మరి మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం సూపర్ హిట్ ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే వినేద్దాం రగడ మూవీ నుండి కార్తిక్ గీతా మాధురి పాడిన పాట, రామజోగేశ్వరి శాస్త్రి గేయ రచన, ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మార్నింగ్ లేవగానే మనకు ఏదైతే థాట్ వస్తుందో డే అంతా అలానే ఉంటుంది అని ఒక అనాలిసిస్ ప్రకారం ఉంటుంది అంట. నాకు ఖచ్చితంగా తెలియదు, బట్ స్టిల్ ఇట్స్ అన్ అనాలిసిస్ అగైన్. సో హ్యాపీగా నిద్రలేసాను అనుకోండి, ఎస్ ఇవాళంతా నేను హ్యాపీగా ఉండబోతున్నాను అని. కొంచెం బిజీగా అనుకున్నాను అనుకోండి, అంటే ఫిషీ ఫిషీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది అనుకోండి, ఇవాళ ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని ఆ మెస్అప్ అనే థాట్తో లేసారు అనుకోండి, డే అంతా అలా ఉంటుంది అని అంటారు. అంటే అదొక పర్సెప్షన్ మాత్రమే, జస్ట్ మన థాట్స్ ఎలా ఉంటే మన డే అంతా అలానే ఉంటుంది. సో డే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యాపీ మూడ్తో స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే డేలో మొత్తం ఈవినింగ్ మనం అంటే నైట్ పడుకునే టైంలో ఖచ్చితంగా ఇవాళ ఒక్కసారనే ఏం చేస్తాం అనేది గుర్తు చేసుకుంటాం కదా. ఇవాళ మార్నింగ్ ఆ పని చేశాను, ఆఫ్టర్నూన్ వీళ్ళని కలిశాను, ఈరోజు ఈవినింగ్ కదా నేను చేయాలనుకున్న పని అయిపోయింది. సో ఇలా అనాలిసిస్ మనకు మనం చేసుకుంటాం. ఈ అంటే ఈ థ్రెడ్ ఆఫ్ వర్క్ లన్నింటిలోనూ ఒక్కసారి ఏమనుకుంటామంటే అబ్బా ఇవాళ నేను నిన్నటికనే ఇవాళ హ్యాపీగా ఉన్నానబ్బా అనే థాట్ ఖచ్చితంగా ఉంది. అంటే హ్యాపీ మూమెంట్స్ ని మనం ఖచ్చితంగా రీకలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ మూమెంట్ ని లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే లైఫ్ అలా హ్యాపీ హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడైతే వినేద్దాం ఆరెంజ్ మూవీ నుండి నరేష్ అయ్యర్ పాడిన పాట వినేద్దాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో 10:18 దాటి 18 సెకండ్లు అయింది. ఇప్పుడైతే వినిద్దాం మిరపకాయ మూవీ నుండి రాహుల్ నంబియార్ చిత్ర పాడిన పాట భాస్కర్ భట్ల గేయ రచన చేసే స్థామన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: విన్నపాట బద్రీనాథ్ చిత్రం కోసం రేవంత్ శ్రావణ భార్గవి పాడింది. చంద్రబోస్ గేయ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: 10:36 దాటి 10 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినేద్దాం వండర్ఫుల్ సాంగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కోసం ఎంఎల్ఆర్ కార్తికేయ అనిత పాడిన పాట, బాలాజీ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో.

ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

మార్నింగ్ మస్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 10 గంటలు దాటి 47 నిమిషాలు. మరి ఇప్పుడు వినేద్దాం భలే భలే మొగడివై. ఈ సినిమాలో నాని లాజన్ సచిన్ వారియర్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం అందించారు గోపీసుందర్.

పగటి వేళ చందమామ అయితే ఎదురైందో లేదో తెలియదు, కానీ మరి ట్రెండ్ నైతే ఫాలో అయిపోతుంది. వివిధ భారతి, వివిధ భారతిని మీ అందరూ ఫాలో అవుతారు, ఆ విషయం మాకు తెలుసు. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఒక మంచి పాట మనందరి కోసం, ద పారడైస్. ఈ సినిమాలో అద్దుల జంగిరెడ్డి ప్రభా పాడిన కాసర్ల శ్యామ్ గీతం.

అల్లా విజిల్స్ వినిపిస్తూనే ఉండాలి, వివిధ భారతి వింటూ ఉంటే ఆనందం ఎప్పుడు మీ వెంటే ఉండాలి. మరి ఇప్పుడు వినేద్దాము శ్రీనివాస మంగపురం. ఈ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: వృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: 122వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన స్మారక ప్రదేశం విజయ్ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఓటరు నమోదులో భాగంగా ఒకేసారి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించకూడదని, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును విడిగా స్వీకరించి పరిశీలించాలని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలోని వయోధికుల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలను పంపించామని, అనుమతి రాగానే చర్యలు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. మిడ్ మానేరులోని గోదావరి నీళ్లతో నిరంతరం ఎత్తిపోతలు చేపట్టి రంగనాయక సాగర్ రిజర్వాయర్ను నింపాలని మాజీ మంత్రి హరీష్రావు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో వైద్య విద్య సంచాలక విభాగం డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో 240 మంది వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ స్వర్ణ పతకం సాధించారు. మహిళల 75 కిలోల విభాగం ఫైనల్లో లవ్లినా 5-0 తేడాతో చైనా బాక్సర్ జీ బావోపై ఏకపక్ష విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అనుస్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3:35 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఫ్రైడే మార్నింగ్ షోకి రెండోహో అంటూ ఆహ్వానిస్తోంది ఆత్మీయంగా వివిధ భారతి. మరి ఈ రోజు నుంచి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్ మన గుర్తుకొస్తున్నాయిలో ప్రతి శుక్రవారం మీకోసం అందంగా ముస్తాబై వచ్చేసింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం సగటు మధ్యతరగతి జీవితాలకు, బతుకువెతలకు అద్దం పట్టే చిత్రం. 1955 విడుదలైన ఒక క్లాసిక్ చిత్రం నుంచి ప్రేరణ పొందిన చిత్రమిది. పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది మాత్రమే కాదు, రెండు కుటుంబాల కష్టమ్స్ ప్లస్ సుఖమ్స్ అని సున్నితంగా, నిజాయితీగా మనకి మన కథను వెండి తెరపై చూపించిన ఒక క్లాసిక్. ఇంతకీ ఏంటా సినిమా? ఒక పాట వినిపిస్తాను, అందులో దాక్కున్న క్లూ తోటి మీ అందరూ గెస్ చేసేయండి.

శుక్రవారం మార్నింగ్ షో, ఫ్రైడే మార్నింగ్ షో ఆల్ టైమ్ క్లాసిక్ మూవీగా బాపు రమణీయం మనల్ని పలకరిస్తోంది తెలుగుతనంతో తొణికిసలాడుతూ. వందేళ్ల వేడుకకు మూడు ముళ్లతో పునాది పడుతుందని, అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అంటూ పది కాలాల పాటు గుర్తుండిపోయే పెళ్లిపాటతో ఆరుద్ర అందించిన శ్రీరస్తు శుభమస్తు అంటూ తెరిచేద్దామా ఈ పెళ్లి పుస్తకం.

0: ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. బారడేసి కళ్ళు, చారడేసి జడ. చూసారా, మీతో మాట్లాడుతూ నేను కూడా పప్పులో కాలు వేసేస్తున్నాను. చారడేసి కళ్ళు, బారడేసి జడ, అది మరి పాట వింటూ అలా నేను మైమర్చిపోయాను. కారీషు దాసి, కరణీషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభ అన్న మాటలకు నిలువెత్తు రూపం ఈ బాపు బొమ్మ సత్యభామ. భర్తను ప్రేమతో లాలిస్తుంది, అవసరం వస్తే కోపంతో జాడిస్తుంది. అది ద మ్యాటర్ అని విపులంగా ప్రేమగా వ్యక్తీకరిస్తుంది కూడా. అసూయతో ఉడుక్కుంటుంది, ఏడుస్తుంది కూడా, కాని అది కూడా భర్త మీద ప్రేమతోనే. మరి దివ్యవాణికి హీరోయిన్గా ఇది తొలి చిత్రం, అవకాశం ఎలా వరించింది?
1: దీని మీద ఆటోగ్రాఫ్

0: അമ്മുക്കുട്ടി. നീ കോപം വച്ചിന്ദി, കണ്ണീళ్లు కదిలే, నాకు గర్వంగా ఉంది. ఇంత గట్టి పెళ్ళం దొరికినందుకు, ఇంత మంచి ఫ్రెండ్ను కాదని నేను మరో పిల్లకేసి చూసినా, ఒకవేళ చూస్తే నవ్వితే షేక్ హ్యాండ్ ఇస్తే అది నా ఉద్యోగ ధర్మం అని నీకు తెలీదా? గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమని చీటికి మాటికి బయట చెప్పుకుంటావా? అమ్ముకుట్టి, పెళ్ళంటే పాలల్లో పాల్లా కలిసిపోవడం, పంచదారలా కరిగిపోవడం. పెళ్ళంటే నమ్మకం. ఆ నమ్మకం తిరుగులేనిది, అది దీపం లాంటిది. దాని మీద అనుమానపు నీడలు పడవు. అనుమానం ఉన్న చోట నారాయణ అన్న బూతులా వినిపిస్తుంది, నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అన్నట్టే వినిపిస్తుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రావికొండలరావు కథకు అందమైన అల్లిక వెండి తెరపై బాపు రమణీయం. పెళ్లి పుస్తకంలో భామగా దివ్యవాణికి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే ముందర ఆ అవకాశం శోభన, సీత, భానుప్రియలను అనుకున్నారు. వీరిలో ఎవ్వరికి కూడా డేట్స్ అందలేదు, అంటే దొరకలేదట. అప్పుడే ఒక సినిమా వచ్చింది, ముత్యమంత ముద్దు ఈ సినిమా పేరు. అందులో సీతగారి స్నేహితురాలుగా కనిపించిన దివ్యవాణిని చూసి పిలిపించారు బాపుగారు. మాట్లాడాక బాపుగారు అడిగిన తొలి ప్రశ్నకు నవ్వేసుకుందామా, ఇది నీ ఒరిజినల్ హెయిరేనా అమ్మాయి అని అడిగారట. అవును అన్నారు దివ్యవాణి. అది సహజత్వానికి బాపుగారు వేసే పెద్ద పీట. మిస్సమ్మ సినిమా చూశావా అని రెండో ప్రశ్న అడిగారట. నిజానికి ఆ సినిమా చూడలేదు దివ్యవాణి, కాని ఈ సినిమా అవకాశం చేజారిపోతుందేమో అని చూసేశాను అని అందమైన అబద్దం ఆడానని ఇప్పటికీ నిజాయితీగా చెప్పుకుంటారు దివ్యవాణి గారు. అప్పుడు బాపుగారు చెప్పారట, మిస్సమ్మ సినిమా ఛాయలు కొన్ని నీకు ఈ సినిమాలో కనిపిస్తాయని. మిస్సమ్మలో భార్యాభర్తలమని చెప్పుకుని అబద్దాలాడి ఉద్యోగంలో చేరతారు కదా, కాని ఇక్కడ మాత్రం పెళ్లి కాలేదన్న రివర్స్ ఫార్ములా మనకి తెరపై కనిపిస్తుంది. మరి మిస్సమ్మ సినిమా గురించి ఇన్నిసార్లు చెప్పుకున్నాక ఆ సినిమాలో పాట వినకపోతే ఎలా?

కామెడీ స్టార్ నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ కేకే కృష్ణమూర్తిగా ఈ సినిమాలో మనకి తెరపై కనిపిస్తారు. ఒక మధ్యతరగతి యువకుడు పెళ్లయ్యాక తన కుటుంబం మాత్రమే కాదు భార్య కుటుంబ బాధ్యతలు కూడా తనవి అని తెలిసినవాడు. పెళ్లయ్యాక భార్య అంటే తన సఖి, స్నేహితురాలు, అర్ధభాగమని బాగా అర్థం చేసుకున్నవాడు. పెళ్లంటే దిద్దుబాట్లు మాత్రమే కాదు సర్దుబాట్లు కూడా ఉంటాయి. ఒకరిపై ఒకరికి నమ్మకమే ఈ వివాహ బంధానికి పునాది అని ఈ చిత్రంలో కామెడీ హీరో నుంచి క్లాస్ హీరోగా మారిన రాజేంద్ర ప్రసాద్ చూపించిన రమణీయమైన కథ బాపు తీసిన పెళ్లి పుస్తకం.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటల నాటి 25 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. మరి కృష్ణమూర్తి సత్యభామలు తమ కుటుంబ కష్టాలను కలిసి తీర్చుకోవాలని అనుకోని మాట్లాడుకుని నిశ్చయించుకుని తెరిచిన పెళ్లి పుస్తకంలోకి తొంగి చూస్తే కృష్ణమూర్తి బాంబేలో ఒక సంస్థలో కళాదర్శకుడు అంటే ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. సత్యభామ కేరళలో స్టెనోగ్రాఫర్. సరే, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఒక పెద్ద సంస్థలో చేరతారు. ఏం చెప్పి, కృష్ణమూర్తి ఏమో అవివాహితుడని, భామ భర్త రోగిష్టివాడని, కేరళలో వైద్యం తీసుకుంటున్నాడని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆ సంస్థ యజమాని అయిన గుమ్మడి గారి పాలసీ ఏంటంటే ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం. ఈ అబద్దాలను ఎదుర్కొనే ప్రయాణంలో పెళ్లి పుస్తకంలో పేజీలు ఎన్నో.

0: పెళ్లి పుస్తకం పేరుకు మాత్రం ఎంతో అద్భుతం, కానీ దాని లోపల పేజీలలో కష్టాలతో పాటు సుఖాలున్నట్టు అని చెప్పి పెద్దలంటారు చూడండి. ముందుగా సుఖాలని చెప్పరు, కష్టాలని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి, అది కూడా మధ్యతరగతి కుటుంబాలలో. మరి భామకు మరింత అదనంగా డబ్బొస్తుందని గుమ్మడి గారి అమ్మాయికి సాయంత్రాలు డాన్స్ నేర్పే పని కూడా దొరుకుతుంది, వెంటనే ఒప్పుకుంటుంది కూడా. ఆ విధంగా కొంత అప్పైనా తీరుతుందన్నది భామ ఆశ. అదే అమ్మాయికి వారాంతాల్లో ఆర్ట్ నేర్పమని మరో ఆర్డర్. దీంతో ఆ భార్యాభర్తలకు దొరికే వారాంతపు ఏకాంతం కూడా పోతుంది. మీ అందరికీ ఒక సీన్ గుర్తుందా? భార్యకు పుట్టినరోజు బహుమతిగా ఇద్దామనుకున్న తను డిజైన్ చేసిన చీర కేకే అనుకోని పరిస్థితులలో బాస్ కుట్టి, అదేనండి బాస్ గారి అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది ముందు రోజు. మరి ఆ అమ్మాయి ఆటోగ్రాఫ్ అంటూ కాలర్ మీద కేకేతో సంతకం పెట్టించుకోవడం చూసిన భామ బాధతో ఉక్రోషంతో కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ ఆటోగ్రాఫ్ ఇవ్వరు అంటూ, ఇందాక నేను మీ అందరికీ వినిపించనే సన్నివేశం, ఆ మాటలు జారిన ఆ కన్నీళ్లు సహజత్వానికి అద్దం పడుతూనే సమాజంలో సగటు భార్యాభర్తలు ఎలా ఉంటారో, నమ్మకం పెళ్లికి పునాదిరాయని ఎలా చూపించారో, అది బాపుగారికే సాధ్యం కాదంటారా?
1: ప్లీజ్ వాసు, ఈ చీర ఒక్కటే ఉంది, దాన్ని నేను ఒక్కదానే కట్టుకోవాలి, తెలిసిందా? అట్టగారు ప్లీజ్ ఓ మాట ఇలారండి.
2: హలో, ఎస్
1: మన చీర కట్టు సూపర్ హిట్ అండి. ఈయన మాట్లాడట్టు.
3: నమస్తే
1: సార్. సార్ మాకు కూడా చెరోటి ఇప్పించండి ప్లీజ్ సార్. ఎంత డబ్బైనా సరే, నథింగ్ డూయింగ్ అన్నానా, ఇది నాకు స్పెషల్. మా అట్టగారు నా కోసం డిజైన్ చేశారు. నా ఒడ్డు పొడుగు, నా బాడీ వంపులు, నా పాదాల రంగు, వాటిని బట్టి అంచులు వేయించారు.
2: ఆ చీర మొట్టమొదటిసారి నువ్వే కట్టుకోవాలి, నీ తర్వాతే ఊర్వశులు రంభలు.
1: అంతెందుకు, నేను ఎప్పుడు చీర కట్టుకోలేదు కదా, ఆ టెక్నిక్ అంతా నీ నాయనే నేర్పించారు. ఎలా ఉందండి, అసలు ఈ చీర మీలాంటి బ్యూటీలు కట్టాలి, కానీ నేను కట్టినందువల్ల మీకే పోటీ వచ్చేస్తున్నా. హౌ డు యూ లైక్ ఇట్? ఇది మన ఆర్ట్ గారు నా కోసం డిజైన్ చేశారు.
4: తరి తక్క జను తాం తరి తక్క జను తాం తరి తక్క జను తాం తాం తాం

బాదమాకులు దొరకలేదని షూటింగ్ ఆపేసిన బాపు గారు. ఇది అప్పట్లో ఒక హెడ్లైన్ న్యూస్ లాగా అందరూ చర్చించుకున్నారట. పెళ్లి పుస్తకం షూటింగ్ సమయంలో ఏం జరిగిందో తెలుసా? బాదమాకులేంటి అని చెప్పంటారా? చెప్తానుండండి. ఒక సీన్ లో

టూ హీరోయిన్లు బాదం ఆకుల్లో ఇడ్లీ తింటారు. ఈ విషయం ఏంటి? బాపు గారికి మనందరికి తెలుసున్న అలవాటు. స్కెచెస్ లో ముందరే బొమ్మలు గీసేసుకుంటారు, దాని కింద కావలసిన ఐటమ్స్ అన్ని ప్రొడక్షన్ టీమ్ వారికి ముందుగానే ముందు రోజే అందజేసేస్తారు లిస్ట్. ఈ సీన్ కి ఇది కావాలి అని చెప్పి ప్రొడక్షన్ వారికి ఈ బాదమాకులు దొరకలేదు. వారేం చేశారు, షూటింగ్ ఎందుకు ఆపేయాలని విస్తరాకుల్లో శుభ్రంగా కుట్టేసేసి ఇడ్లీలకి రెడీగా సీన్ కోసం పెట్టేశారు. బాపు గారు వచ్చారు, అక్కడ సీన్ లో విస్తరాకుల్లో ఇడ్లీలు పెట్టేశారు. ఇదేంటి విస్తరాకులు పెట్టారు, బాదమాకులు దొరకలేదా హైదరాబాద్ అంతా అని చెప్పి టీం మీద చాలా గట్టిగా అరుద్దామనుకున్న బాపు గారు ఏం చేశారు తెలుసా? సింపుల్ గా వెళ్లారు, వెళ్లి ప్రొడక్షన్ టీం అందరినీ పంపించి బాదమాకులు దొరికాక మనం షూటింగ్ మొదలు పెడదాం అని చెప్పి అందరినీ హైదరాబాద్ లో వెతకమని పంపించేశారు. ఇదేంటి బాబో ఇలా ఉంది అని చెప్పి ఎక్కడ వెతికినా ఆ రోజు ఎందుకో వీళ్ళందరికీ కావలసిన విధంగా బాదమాకులు దొరకలేదు. చివరికి ఒక ఇంట్లో దొరికాయి. దొరికాక ఆ చెట్లనెక్కి ఆ బాదమాకులు తెంపి విస్తర్లా కట్టి తీసుకొచ్చారు. అప్పటికేంటి సాయంత్రం అయిపోయింది, ఇడ్లీలేమో చల్లారిపోయాయి. మళ్లీ వేడివేడి ఇడ్లీలు వేసి షూటింగ్ చేశారు. అదేంటి నేను సినిమా చూశాను, ఈ సీన్ ఎక్కడుందండి అని చెప్పి ఆలోచించుకుంటున్నారా? అదే మరి, ఆగరు కదా. ఉయ్యాలోగుతూ మాట్లాడుకుంటూ అక్కడ వాళ్ళిద్దరూ ఇడ్డెన్లోని ఒక చిన్న పిల్లాడు తీసుకొస్తాడు చూడండి, అది ఆ సీన్. మరి ఇంతగా ఇడ్లీల గురించి భోజనం గురించి చెప్పుకున్నప్పుడు ఈ పాట వినకపోతే ఎలా?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. బొంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, నినపట్టు.

0: పప్పుదప్పడం పాట విన్నాక మరి విందు భోజనానికి సిద్ధం కాని తెలుగు వారు ఎవరైనా ఉంటారా? ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం పెళ్లి పుస్తకం చిత్ర విశేషాలు. సరే, కథ క్లుప్తంగా చెప్పుకున్నా పెళ్లి పుస్తకంలోని బంగారు పేజీ తెరవలేదేంటి? అదినండి, అనుకోని పరిస్థితులలో కలిగిన మనస్పర్ధలు, అనుమానాలు చివరికి ఎలా తొలగిపోయాయి? ఈ జంట అపార్థాలను దాటి ప్రేమతో ఆ బంగారు పేజీలో అడుగేసిందెప్పుడు? గుమ్మడి గారింట్లో ఆయన షష్టిపూర్తి వేడుకల్లో గుమ్మడి గారి అమ్మాయి వసుంధర తన భర్త మీద చూపిస్తున్న ప్రేమంతా నటన అని తెలుసుకుని అప్పుడు భర్తను అపార్థం చేసుకున్నానని బాధపడుతుంది భామ. తను నిజం తెలుసుకున్నాక పడే బాధ, అది తెరపై చూపించిన తీరు అద్భుతంగా సాగుతుంది.
1: సార్, మేమిద్దరం ఒక అబద్ధమాడి రెండు నిండు ప్రాణాలు కాపాడాలనుకున్నాం. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మీరిచ్చే పెద్ద జీతాలు కాసిపడి మొగుడు పెళ్ళం కాదని అబద్ధం చెప్పాం. ఇప్పుడు మా పెళ్లికే గండం వచ్చింది. 6 నెలలు ఈ అబద్ధాన్ని పోషించిన ఈ హోమాగ్ని ముందర మీ పుణ్యదం

0: పెద్దల ముందర అబద్ధం చెప్పలేకపోయాం. మాకు డబ్బొద్దు, ఉద్యోగం కూడా వదులుకుంటాం. మేం కోరేది మమ్మల్ని క్షమించమని.
1: నేను తెలిసే కాదు, తెలియకుండా తప్పు చేయనని నాకు ధీమా, ఓ పొగరు. కానీ తప్పు చేశానని తెలిసాక మాత్రం బుకాయించను. సిగ్గు లేకుండా తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీ బతుకులతో చెడుగుడాడినందుకు గాను నా తప్పుకు నేనే జరిమానా వేసుకుని మీకు 1,00,000 రూపాయలు ఫైన్ గా చెల్లించుకుంటున్నాను.
2: పెళ్ళంటే ఇలాంటి స్నేహం. స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం. విడిపోవాలనుకున్నా వీలివ్వని గట్టి బంధం. మీరు కూడా ఇంత చక్కటి దంపతులుగా బతకాలి, తెలిసిందా?
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం. అసూయ అసలైన ప్రేమకి థర్మోమీటర్. ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాని నిలబెట్టాయి ఒక క్లాసిక్ గా. దాన్ని మనకందించి ఈ పెళ్లి పుస్తకాన్ని బాపురమణీయం, తెలుగింటి దృశ్యకావ్యం, మనోరంజకం, జనరంజకంగా మార్చారు బాపురమణలు.

రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణిలతో పాటు నేను అంటూ గుమ్మడిగారి మాటలకి రావికొండలరావు గారి మూగనటన, మీరంటే నాకెంతో ఇష్టమంటూ గుమ్మడిగారి భావమర్ది సుధాకర్ సున్నితమైన విలనిజం, వసుగా సింధుజ అల్లరి, రాధాబాయి ఝాన్సీల పాత్రలతో రాసిన ఈ పెళ్లి పుస్తకం ఆద్యంతం ఆసక్తికరం. భావితరాలకు పెళ్లంటే ఇది, అచ్చ తెలివింటి పాట ఇది అంటూ వెండి తెరపై అద్భుతంగా తీర్చిదిద్దిన బాపు రమణీయం పెళ్లి పుస్తకం 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సంవత్సరంతో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సంభాషణల రచయితగా ముళ్లపూడి వెంకటరమణకు, ఉత్తమ కథారచయితగా రావికొండలరావు గారిని ఆ సంవత్సరం నంది పురస్కారాలు వరించాయి. మరీ ముఖ్యంగా ప్రేక్షకాభిమానం టన్నుల కొద్దీ పొందిన ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం. ఇప్పుడు విందాం గోరంత దీపం చిత్రంలోని ఈ పాట.

35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం పెళ్లి పుస్తకం. ఈ పెళ్లి పుస్తకంలో పేజీలు తెరిచాక మనకు అర్థమైందేంటి? మన దాంపత్య జీవితంలో కనిపించే సామాన్య సంఘటనలే ఈ పెళ్లి పుస్తకం సినిమా. దానికి బాపు రమణీయంగా అద్దిన తెలుగుతనం, దాంపత్యం అంటే తెలియచెప్పిన వైనం, పెళ్లికి పునాది జీలకర్ర బెల్లం కలిసినంత గట్టిగా ఉన్న నమ్మకమే అని చెప్పింది ఈ సినిమా. ఈ పెళ్లి పుస్తకంలోని కొన్ని పేజీలు ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో తిప్పాము. నచ్చాయని ఆశిస్తూ నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమ. ఇప్పుడు విందాం ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట.

0: ఆకాశవాణి వివిక్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता. कृतज्ञ राष्ट्र आज राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की जयंती पर उन्हें श्रद्धा सुमन अर्पित कर रहा है. इस अवसर पर देशभर में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है. राष्ट्रीय राजधानी दिल्ली में महात्मा गांधी की समाधि राजघाट पर सर्वधर्म प्रार्थना सभा का आयोजन किया गया.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. సిరియున్న రచయిత, సిరిగల మాటలతో ఆటాడుకుని వెన్నెల కురిపించగల సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి రాసిన ఈ అక్షర అమృతమాల, ప్రియరాగాలు చిత్రం నుంచి రాయబారం పంపిందెవరే పాట, మనం కనుక జాగ్రత్తగా విన్నామనుకోండి, నీ పాట పడుచుపిల్ల జారుపైట గండుమల్లె పూలతోట అంటూ ప్రాసకు ప్రాధాన్యత ఇస్తూనే పాటను పైటతో పూలతోటతో పోల్చడం వీరికే చెల్లింది కదా.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ

0: నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 17 నిమిషాలు. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. మరి మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయితలు వారు అక్షరాలతో ఆడుకునే విధానం, మనకు అందించే ఆ భావనల గురించి. శ్రేష్ట 2 అక్షరాల పేరే. రాసులుగా మాటలను కూర్చి రాసిన పాటలు అందరినీ మెప్పించాయి. ఈమె కలం పడితే శ్రావ్యతకే సంగీతం వచ్చినంతగా పులకించిందా అననిపిస్తుంది. పెళ్లిచూపులు సినిమా గుర్తుందా? ఈ సినిమాలో ఈ పాట ఒకటి వినిపిస్తాను. హీరోయిన్ పేరు సినిమాలో చిత్ర. చిత్రంగా నాకే నే కనిపించేశానా, కవ్వించే చిత్రాన్నయ్యానా అంటూ పేరుతో పాడేటట్టు రాసిన శ్రేష్ట సూపరే కదా. అసలు ఒక పేరు తీసుకుని దాంతోటి ప్రాస కుదిరేటట్టుగా పాట రాయడము మామూలు విషయమా చెప్పండి?

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం రచయితలు వారి కళా నుంచి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు. శుభలగ్నం సినిమాలోని చిలకాయే తోడులేక పాట గుర్తుందా? కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావా. అసలు ఆలోచించండి, కాసుల జడిలో ఎవరైనా శ్రీమంతులవుతారు కదా, కానీ అక్కడ ఆ సిచ్యుయేషన్లో ఆ సినిమాలో ఆ అమ్మాయి తన భర్తను 1 కోటి రూపాయలకి అమ్మేయడము, దాని తర్వాత ఎంతగా నిరుపేదగా మారిపోతుందో అనుబంధాల విషయాలలో మనకి తెలియచేస్తారు. ఎంతటి అద్భుతమైన భావం కేవలం సిరివెన్నెల గారి కలం నుంచి మాత్రమే వస్తుంది. అవునా కదా?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:30. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన్ సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా

కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి, పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో అన్నదాతలను, సరిహద్దు రక్షకులను దేశ చిహ్నాలుగా శాస్త్రి తీర్చిదిద్దారని అమిత్ షా గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం, దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని హోంమంత్రి పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్బంగా బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ ద్వివేది నివాళులర్పించారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు, సైనికులకు ఉన్న పాత్రను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికి ముఖ్య పాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామ సభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం, పీపీసీ 2026-27, సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్దు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందం కోసం 5వ విడత

0: చర్చలు సోమవారం ఒటవలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమాపేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవీవ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కో పైలట్ ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్ కు అప్పగించింది. కాక్పిట్ లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పై కో పైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్ లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కో పైలట్ కెప్టెన్ పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్ లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావు జీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవిసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకు మహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు విందాం కొన్ని సినీ గీతాలు. ముందుగా ఆచార్య చిత్రంలో శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన రామజోగ శాస్త్రి గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: గుంటూరుకారం ఈ చిత్రంలో రామజోగ శాస్త్రి రాసిన గీతానికి తమన్ ఎస్ఎస్ సంగీతం అందించగా సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన ఆ గీతం వినేశాం.
1: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
2: దీనికి ఇంత అందరు వచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, నీ కోసం
4: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం అయితే 12 గంటలు దాటి 49 నిమిషాలు. ఇప్పుడు విందాం స్వీయ సంగీత దర్శకత్వంలో అనిరుద్ధ్ రవిచంద్ర్ పాడిన కాసల శ్యామ్ గీతం. ఈ సినిమా పేరు ద పారడైజ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 56 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం దేవరా సినిమాలో నకాష్ అజీజ్ ఆకాశ పడిన రామజోగి శాస్త్రి గీతం, సంగీతం అనిరుద్ర విజేందర్.

0: ఇప్పుడు విందాం ఇరుముడి. ఈ సినిమాలో డప్పు సీను పడిన చౌడం శ్రీనివాసరావు గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.
1: వీరమణి గంటనే

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: వృందావనమది అందరిది గోవిందుడు అందరి
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్ లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్దిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాపూఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. బాపూఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రార్థనా మందిరంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, టిపిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ తదితరులు పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 2,500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.

0: అని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను వారు మీడియాకు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులు, 235 మండలాల్లోని కరువుపై సుదీర్ఘంగా చర్చించి త్వరలోనే అఖిలపక్ష సమాపేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర సహాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని తీర్మానించారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా కోట్లాది మంది భారతీయులు స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన మహనీయులు మహాత్మాగాంధీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గాంధీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో పోరాటాలు దేశానికి ఆదర్శమని బండి సంజయ్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్బంగా ఆ మహనీయులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఈ దేశం 80 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి క్రమం ఆనాటి జాతిపిత మహాత్మాగాంధీ గారి పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి, శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి అనేకమైన ఫిట్ ఇండియా ఉద్యమం అనేటి మాటి సందర్భంగా గుర్తు చేసుకుంటూ గాంధీజీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి బాటలో పయనిద్దాం.
0: గాంధీ జయంతిని పురస్కరించుకునే రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, హన్మకొండ, జనగామ, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. సత్యం, అహింస, శాంతి మార్గంలో పయనించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి బాల్య వివాహాలను అడ్డుకున్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ పథకాలు ప్రారంభించి నేటితో 12 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 100,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 2 లక్షల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి హామీ ఇచ్చిన విధంగా తులం బంగారాన్ని వెంటనే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాశవాణితో పేర్కొన్నారు.
2: స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ అనేది ప్రతి జిల్లా ఆఫీసులో, మండల, గ్రామ ఆఫీసులలో స్వచ్ఛదనం యొక్క ప్రత్యేకత, దాని ఇంపార్టెన్స్ అనేది, శ్రమదానాలు, వేస్ట్ సెగ్రిగేషన్ అనేది మున్సిపాలిటీలో ప్రత్యేక దృష్టి పెట్టి సెగ్రిగేషన్ షెడ్స్లలో మరియు డంపింగ్ యార్డ్స్ లో పెట్టడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంవీఐ మోహన్ బాబు తదితరులు హాజరై మొక్కలు నాటి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల తాళ్లపేట రేంజ్ అటవీ శాఖ అధికారి వికాస్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్బంగా వికాస్ మాట్లాడుతూ,

0: వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. మన అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులను మరియు మానవ మనుగడకు అవసరమయ్యే చెట్లను, వృక్ష జాతులను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము.
1: స్వచ్ఛతా హీ సేవా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఖమ్మం రైల్వే స్టేషన్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ రాజేంద్ర ఆధ్వర్యంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ప్రాంగణంలో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఖమ్మం జిల్లా మధిరలో బీజేపీ పట్టణాధ్యకుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అటవీ డివిజన్ అధికారి అప్పయ్య, అటవీ క్షేత్రాధికారి గోవింద చంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెల రోజుల పాటు నిర్వహించే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్టంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా హైదరాబాద్ లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డీఏ డీఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్దిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్టంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు, మన జాతిపిత మహాత్మాగాంధీగారి జయంతి. అహింసయే ఆయుధంగా, సత్యాగ్రహమే సామాన్యుడి పిలుపులా దేశం కోసం పోరాడారు, స్వాతంత్ర్యాన్ని స్వాదించారు. మన జాతిపిత అయ్యారు మహాత్మా. వారు చూపిన దారిలో నడుద్దాం, మన భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్దాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర్య సమరయోధులు, మన దేశ 2వ ప్రధానమంత్రి వీరి జయంతి కూడా. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ నినాదాన్ని 1965 భారత్ పాక్ యుద్ద సమయంలో చెప్పి దేశంలో జవాన్లలో అందరిలో కూడా ఉత్సాహం నింపారు. ఇలాంటి మహనీయులని గుర్తు చేసుకుంటూ చైతన్య స్ఫూర్తిలో మరింత ముందుకు సాగుదాం.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 30 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. హీరో అంటే డేరింగ్, డాషింగ్, రౌడీలు, గూండాలతో ఫైట్స్, అబ్బో బిల్డప్ మామూలుగా ఉండదుగా, ఇదంతా వెండి తెరపై. మరి నిజ జీవితంలో అన్యాయంతో పోరాడే సోదర సోదరిమణులు కూడా ఉన్నారండోయ్. వారెవరో కాదు, మన పోలీసులు. తమిళనాడులో జరిగిన ఒక సంఘటన మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈరోజు. ముందుగా అయితే ఈ పాట వినేయండి.

0: తమిళనాడులో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాన్నాను కదా, హెడ్ కానిస్టేబుల్ ఎం వేలుమురుగన్ వీరోచిత పోరాటం మనందరిలో ఆలోచన నింపడమే కాదు స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. తమిళనాడులో వీరి ఉద్యోగం. ఆ రోజు పొద్దున 5:45 టీంతో సిద్దంగా నిల్చున్నారు. అంతకుముందే సమాచారం అందింది, ఒక ఎస్యూవీ కారులో మాదక ద్రవ్యాలు, పొగాకు లాంటి ప్రభుత్వ నిషేధిత వస్తువులు, దాదాపు 230 కేజీల బరువున్నవి అక్రమంగా రవాణా చేస్తున్నారు కొందరు దేశద్రోహులని చెప్పి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ గారి గురించి. మరి వీరికి సమాచారం అందుతుంది ఒక ఎస్యూవీలో ప్రభుత్వ నిషేధిత మాదక ద్రవ్యాలు, పొగాకు లాంటివి రవాణా చేస్తున్నారని. మరి స్మగ్లింగ్, పట్టుకోవడం అన్ని సినిమాల్లో చూస్తాం, చాలా బాగుంటుంది కదా అని చెప్పి అనేసుకుంటాం, ఎంత బాగా చేశారే యాక్టర్స్ అని చెప్పి. కానీ నిజ జీవితంలో నిరంతరం మన పోలీస్ వ్యవస్థ వేయి కళ్లతో మనల్ని కాపాడుతూనే ఉంటుంది. వేల్ మురుగన్ కూడా సరిగ్గా ఇలాగే చేశారు. ఎస్యూవీని అడ్డగించగానే యూటర్న్ తీసుకుంది ఆ కార్. క్షణంలో తమని చుట్టుముట్టుకున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆ దుండగులు పారిపోయారు. అప్పుడేం చేశారో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ ని, తోటి పోలీసుల్ని కింద పడేసింది ఆ కార్. ఆ డ్రైవర్ అంత చాకచక్యంగా, అంత క్విక్ గా యాక్ట్ చేశాడంటే అంతకంటే

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం హెడ్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ గారి గురించి. వీరు దుండగుల ఎస్యూవీ కార్ ఎక్కేసి వారిని వెంటాడుతున్నారని ఇందాక చెప్పాను కదా. 40 కిలోమీటర్లు ప్రయాణంలో అతన్ని చంపేస్తామని ఎన్నో బెదిరింపులు, అయినా కూడా మాట వినలేదు వేల్ మురుగన్. రాష్ట్రమంతా ఈ గంజాయి, మాదక ద్రవ్యాలు, గుట్కాలు గనక అందిస్తే ఎంతమందికి నష్టమన్నదే అతని ఆలోచన. ఈ లోపల డ్రైవర్ అనుకున్నది కొంచెం సాధించాడు. కార్ని అటూ ఇటూ తిప్పడంతో ఆ స్పీడ్కి వేల్ మురుగన్ తలకి బలంగా గాయమైంది.

40 కిలోమీటర్లు ఎస్యూవీ కార్ టాప్ పైన ప్రయాణిస్తున్నా తన పట్టు విడవలేదు వేల్మురుగన్. వీరోచితంగా తన గాయాన్ని ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా కార్ ఆగిన వెంటనే అందులో ఉన్న ముగ్గురిని పట్టుకున్నాడు, అరెస్ట్ చేయించాడు. ఫలితం 230 కేజీలతో ఉన్న అవాంఛిత పొగాకు గుట్కాలు దొరికాయి. చాలా మంది చెడుదారిన పోకుండా ఆపగలిగాడు వేల్మురుగన్.

40 కిలోమీటర్లు కార్ రూఫ్ పైన ప్రాణాలు ఉగ్గబెట్టి చేశారే, భయం వేలేదా అని కొందరు వేల్మురుగన్ గారిని ప్రశ్నించారట. మరి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ముందు నేనొక పోలీస్ని అని. సెల్యూట్ నీకు వీర పోలీస్, వందనాలు అంటోంది వివిధ భారతి. ఉద్యోగమంటే ఫస్ట్ తారీఖున తీసుకునే జీతం కాదు, విధి నిర్వహణ అని ఎందరికో స్ఫూర్తినందిస్తున్నారు వేల్మురుగన్ గారు. వీరు మాత్రమే కాదు, నిరంతరం 24 గంటలు 365 రోజులు మనల్ని కాపాడుతున్న పోలీస్ శాఖకు నమస్సులు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో మళ్లీ కలుద్దాం.

మీకు తెలుసా, పసిడి పరుగులు తీస్తోంది. అదేంటి, బంగారం ధర పెరిగింది అని అంటున్నారా? కాదండి, ఏషియన్ గేమ్స్ ఆసియా క్రీడల్లో మన దేశ క్రీడాకారులు బంగారు పతకాల మూత మోగిస్తున్నారు. అందరికీ అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం మెలడీ టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 25 నిమిషాలు. బ్రిక్స్ సమావేశంలో మన ప్రధానమంత్రి రష్యా ప్రధానమంత్రికి ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అదేంటో తెలుసా? ఆలోచించండి. ఈ లోపల ఒక పాట వినిపిస్తాను.

బ్రిక్స్ సమావేశంలో మన ప్రధానమంత్రి తమిళ పుస్తకం తిరుక్కల్ రష్యా ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు. ఇది మన దేశ సాంస్కృతిక సాహిత్య వారసత్వం చెప్పే ప్రాచీన గ్రంథం. అమేజింగ్ కదా. మనందరికీ ఎప్పుడు మనం అనుకుంటుంటాం భగవద్గీతనిచ్చి ఉంటారు లేదా ఇంకేదో పుస్తకాన్ని ఇచ్చి ఉంటారు అని. మరి ఇలా ఒక తమిళ పుస్తకాన్ని ఇచ్చారని ఊహించారా?

స్టడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మీరెంత బిజీగా ఉన్నా మీ తల్లిదండ్రులతో రోజుకి కనీసం 10 నిమిషాల పాటు గడపండి. అది వారికి ఆయుష్ పెంచడమే కాదు, మీలో కూడా తృప్తిని సంతృప్తిని అందిస్తుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అవసరంలో సహాయం అందించే చేతులు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవట.

హే, మీ అందరికీ తెలుసా, ప్లాస్టిక్ ని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ ని హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ సతీష్ కుమార్ గారు ఫ్యూయల్ గా మారుస్తున్నారట. వావ్ అనిపిస్తుంది కదూ. ఇది కనుక పూర్తి స్థాయిలో జరిగిందనుకోండి, ఇక మన దేశంలో ఫ్యూయల్ ఇక్కట్లనేవి ఉండనట్టే. గట్టిగా అనుకుందాం, మంచి జరుగుతుంది.

మెలడీ టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2:50. మరి మీ అందరికీ తెలుసా, ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఈ స్ట్రెస్ ని ఎలా మాయం చేయాలి, దానికి మీరు పాటిస్తున్న కిటికేంటి? నేనేం చేస్తున్నాను తెలుసా, ఒక మంచి పుస్తకాన్ని చదువుతున్నాను. ఈ ఒక మంచి పుస్తకం చదవడం వల్ల మనలో స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. ట్రై చేయండి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: జీవితం ఎంత చిన్నదో మనందరికీ తెలుసు. ఈ రోజుని, ఈ క్షణాన్ని ఆనందంతో ఆస్వాదిద్దాం. మరి ఈ మెలోడీ టైంలో నేను వినిపించిన పాటలు మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ నమస్తే అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.
4: హలో,
5: హాయ్,
4: గుడ్ మార్నింగ్.
5: గుడ్ మార్నింగ్,
4: హౌ డు యు డు?
5: ఫైన్, థాంక్ యు.
4: హౌ అబౌట్ జానీ మీష్?
5: ఓకే, ఇట్స్ ఎ ప్లెజర్.
4: Ha ha ha ha.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबा। हेलो सहेली।

0: अब विविध भारती आपके एलेक्सा डिवाइस पर भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो हवाओं के नाम।
0: इसके अलावा वेव्स ओटीटी, इंटरनेट स्ट्रीमिंग और न्यूज ऑन एआईआर एप्लीकेशन के जरिए सारी दुनिया में उपलब्ध है।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయముల సమయం 5 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు. రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుంది. శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు.

ఐదున్నరకు కతీందాం కార్యక్రమంలో ఉపాయం మరియు మరిచిపోలేని మిత్రుడు, ఇంకా అహంకారం అనర్థం మరియు భూమి ఈ కథలు వింటారు. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో కుండల తయారీ అనుభవాలు ఉట్నూరు మండలం కుమ్మరి తాండాకు చెందిన కిష్టమ్మతో ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నిస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ స్టీడియో కోడ్ ను జత చేస్తూ 2300081 ఇంకొక నంబర్ 2950081 ఈ రెండు నంబర్లకి లేదు ఒక నంబర్కి ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సీనవచ్చు. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో
1: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు శ్రీకాంత్ అండి, మాది మావాల.
0: శ్రీకాంత్ గారు ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను.
0: ఏం పాట కావాలండి మీకు?
1: నాకు స్ట్రీట్ 420 మూవీలోని మేరే జూటా హే జాపా అని సరిపే లోక్ హిందుస్థానీ సాంగ్ కావాలి.
0: తెలుగు పాటల కార్యక్రమం అండి. హలో
1: హలో,
0: చెప్పండి. తెలుగు పాటల కార్యక్రమం ఇది.
1: ఓకే అండి, నాకు ఆడకవాలా పాటకవాలా సాంగ్ కావాలి.
0: అన్నయ్య చిత్రంలోనిదా?
1: అవును అవును.
0: అయితే ఎలా ఉన్నాయంటారు మరి? హలో, ఈ మధ్యలో ఏమైనా సినిమా చూసారా మీరు?
1: ఈ మధ్య చూడలేదండి.
0: అదే ఎందుకు మరి?
1: కొంచెం బిజీ ఉండి, వర్క్ బిజీలో.
0: అంటే ఏ సినిమా చూడలేరా ఈ మధ్యలో, గత నెల రోజుల నుంచి 2 నెలలు?
1: ఈ మధ్య చూడలేదు, అయితే వర్క్ లో బిజీ ఉండడం వల్ల ఈ మధ్య చూడలేదు. అందుకే ఒకసారి, చాలా రోజులైంది, ఒకసారి కాల్ చేసి ఒక మంచి పాట వేపిద్దామని చెప్పేసి.
0: ఇవాళ సెలవు లేదా మరి మీకు?
1: ఈ రోజు హాలిడే ఉంది, అందుకోసమే టైం తీరికగా ఉందని మేము ఒకసారి ఫోన్ చేసి ఒక మంచి ఇష్టమైన పాట వేపిద్దామని చెప్పేసి.
0: ఆట కావన్నా పాట కావన్నా మీకు? పాటనే కావాలి కదా మీకు ఇప్పుడు?
1: పాటే ప్రస్తుతం అయితే పాట కావాలి.
0: ప్రస్తుతం పాటనే కావాలి. ఆట ఇంటికాడ ఆడుకోండి పిల్లలతో.
1: మీరు పాట వేస్తే మేము ఇంటికాడ ఆట ఆడుకుంటాము
0: పిల్లలతో మరి. ఓకేనా?
1: అవును,
0: సిద్ధంగా ఉండండి ఆట కోసం. పాట వచ్చేసింది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసిన మాట్లాడగలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: శుభ సాయంత్రం.
1: బాగున్నారా?
0: బాగున్నా. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హరీష్. ఏం చేస్తుంటారు మీరు? మాట కూడా బంగారం లాగుంది మీరు కొంచెం. మీరు బంగారం అనుకోవాలేమో మరి మిమ్మల్ని కూడా.
1: ఎందుకంటే సార్, ఆ బంగారంకున్న వాల్యూ దేనికి ప్రపంచంలో?
0: అవును, రోజు రోజుకు విరిగిపోతుంది కదా.
1: అయితే ఒకప్పుడు రావణాసురుడు బతుకుంటే దానికి బంగారం సువాసన పెడతా అన్నాడట.
0: అమ్మో బాబోయ్,
1: సువాసన పెడితే ఎందరు దొంగలు తీసుకెళ్ళేవారు.
0: ఎక్కడుందో తెలిసిపోతుంది కదా వాసనతో.
1: తెలిసిపోతుంది, అప్పుడప్పుడు కూడా చింటికి వచ్చారు కదా, ఇంట్లో వాసన వస్తుంది బంగారం చెప్పి దోసుకొని పోతారు.
0: దానికి రంగు మాత్రం ఇచ్చారు, వాసన ఇస్తే ఇంకా వేరే ఎట్లుంటుండో మరి. అది
1: దాని పేరే సువర్ణం సార్. అది
0: అంతే
1: సువర్ణం, దాన్ని మించి ప్రపంచం లేదు. లేదు
0: అంతే కదా.
1: మన దగ్గర ఎంత టెక్నికల్ వస్తువులు ఎవరు తీసుకోడు. ఒక తులం బంగారం ఉంటే లక్ష రూపాయలు ఇస్తారు నైట్ లో కావాలంటే.
0: అవునవునవును.
1: దానికి ఉన్న వాల్యూ ప్రపంచం దేనికి లేదు.
0: అంత విలువైన దానికి మీరు రూపాయలు ఇస్తున్నారు. మీరు ఇంకా చాలా విలువైన వాళ్ళే అనుకోవాలి మరి అట్లంటే.
1: అవును సార్, చేస్తాం కదా.
0: అవును కదా.
1: ఇవాళ సార్ మార్కెట్ చూడు, 151, 151, 149 ఇట్లా నడుస్తున్నది.
0: అవునవును,
1: అట్లా విరిగిపోతుంది.
0: అతి వేగంగా విరిగిపోతుంది అది.
1: అవును, పెరిగిపోతుంది సార్.
0: నాటిన మొక్క కంటే కూడా వేగంగా పెరిగిపోతుంది కదా అది.
1: అదే, ఒకప్పుడు సార్ 1.90 నడిచింది మన దాకా.
0: అవునవును,
1: 1.50 నడుస్తున్నది. కానీ పనులు తగ్గిపోయినాయి సార్. కొద్ది వర్క్ అంతా గోల్డ్ వర్క్ చేయబట్టి, గోల్డ్ చేయబట్టి కొంచెం కంసాలి వాళ్ళకి పనులు కూడా తగ్గిపోయింది.
0: కానీ ధర పెరగడం వల్ల కూడా తగ్గిపోయింది అనుకోవాలి.
1: దాని వల్లనే సార్, ఇప్పుడు అట్లీస్ట్ 1 లాక్ ఉండాలి సార్. ఎంత సామాన్యుడైనా చేయగలుగుతారు.
0: ఇప్పుడు సన్న కారు మనిషి కొనలేడు. ఇప్పుడు కూలి పని చేసుకుంటూ లేనుకుంటారు పాప.
1: కష్టం కష్టం సార్, అందుకు అర్థం. ఎంత క్యాష్ ఉన్నవాడే ఏదైనా పని చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం, దాదాపు ఒక 3 రూపాయలు పెట్టాలని ఎంత అవుతుంది? ఎక్కలేని డబ్బులు
0: అవుతాయి.
1: ఈ రోజుల్కి అంత డబ్బు పెట్టలేకపోతున్నారు మామూలుగా.
0: మీరు రావణాసురుడు అన్నారు, రావణాసురుడు అన్నారు కదా. ఇప్పుడు రావణాసురుడు ఉండి ఉంటే, రావణాసురుడు దానికి రంగి ఏంది బాగుంది అని అన్న పరిస్థితి రైతుండేమో ఇప్పుడు.
1: మీకేంటి సార్? మీకేంటి?
0: నా పేరు దినేష్.
1: చాలా సంతోషం సార్ మేము మాట్లాడినందుకు. ఆ పాట వినిపించండి.
0: ఏం పాట చెప్పండి?
1: శ్రోతలందరికీ గాంధీ పుట్టిన దేశం ఈ రోజు గాంధీ పుట్టిన కదా.
0: అవును,
1: ఆ పాట. మరి శ్రోతలకు, మీ స్టాఫ్ అందరికీ మా తరఫు నుంచి అభివందనాలు తెలియజేస్తున్నాం.
0: థ్యాంక్ యూ అండి. మీకు కూడా
1: థ్యాంక్ యూ సార్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసరిన మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో సార్,
0: నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాములు, కచ్చకంటి.
0: కచ్చకంటి రాములు, ఏం చేస్తుంటావు
1: సార్? గోర్లు మేపుతారు.
0: ఎన్ని ఉంటాయి గోర్లు?
1: 150 దాకా.
0: అబ్బో, ఒక్కనే మేపుతావా ఇంకిద్దరు ఉంటారా? 150 గోర్లు ఒక్కడు మేపచ్చా?
1: మేపచ్చు సార్, మేపచ్చు.
0: అంటే వాటి తెలిసి ఉండాలి వాటి గురించి మొత్తం కదా.
1: పడితులు ఉంటాయి కదా సార్?
0: పడితులు పట్టుకుంటావా నువ్వే?
1: అవును సార్.
0: ఎన్ని ఎకరాలు పడితులు పట్టినవి అట్లా?
1: ఒక
0: 10 ఎకరాలు పడితులు పట్టి మేపుతున్నావు అయితే?
1: అక్కడ మరి
0: రేడియో ఎన్నుకుంటూ గొర్రెలు మేపుతావు దినమంతా?
1: అవును సార్, అవును.
0: ఏం పాట వినాలనుకుంటున్నావు చెప్పు మరి ఇప్పుడు.
1: సలాం రాల నుంచి సార్, ఇది పాట కానే కాదు.
0: ఈ పాట కావాలనుకుంటే పాట అడుగుతున్నావా? ఒక పాట పాడతావు మరి నువ్వు? ఇది పాట కానీ వాడేయో అదే పాటను. ఏ రాగం నాకు రాదంటే, ఏ పాట నాకు రాదంటే అంటున్నావు నువ్వు ఇక్కడ?
1: అంతేనా?
0: అందుకే పాట అడిగినా ఏంటిది? మరి ఇంటికి వెళ్ళావా? ఇప్పుడు కొట్టుకొని పోతావు గొర్రెను?
1: 7 గంటలకు
0: వెళ్తావా? ఇందా మరి వచ్చేసింది పాట. రైట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసరిని మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
2: హలో
1: హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్, నా పేరు భూమేష్.
1: భూమేష్, మీరు అంటే ఇంట్లో ఉన్నారా, ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నారా? అట్లా వినబడుతుంది నాకు కొంత. డ్రైవింగ్ లో డ్రైవింగ్ అంటే కార్ లో ఉంటూ పాటలు వింటున్నారు? మీ మాటకు మా మనసు నిండిపోయిందిలే. మీరు ఎక్కడ పోయి వస్తున్నారు, ఎటు పోయి వస్తున్నారు?
2: మేము ప్రస్తుతానికి కొంటాలి వెళ్ళి ఇంటికి వస్తున్నాం ఆదిలాబాద్.
1: అంటే ఆదివారం అని ట్రిప్ కెళ్ళిన కుటుంబంతో కలిసి?
2: ఈరోజు
1: సరే, ఆదివారం కాదు, సెలవు దినం అని. సరే, ఓహో, అంటే అక్కడ ఎంతసేపు గడిపారు? మరి నీళ్ళు ఎట్టున్నాయి కుంటాలలో?
2: తిని
1: వస్తున్నారు ఇప్పుడు. అక్కడనే తిన్నారా, వంట చేసుకున్నారా? వంట చేసుకుని పోయినరా, లేకపోతే
2: నాటుకోడి మంచిగా అక్కడ చేసిస్తారు కుంటాలా, వెజ్ తిన్నాం ఈరోజు గాంధీ జయంతిగా.
1: ఓ సూపర్,
2: అట్లా
1: మంచి దేశభక్తుడు కనబడుతున్నాడు మీ మాటలో నాకు. మీ మాటలో నాకు దేశభక్తుడు వినబడుతున్నాడు.
2: మన దేశంలో ఉన్నాం కాబట్టి మన దేశభక్తి ఉండాలి.
1: అంటే ఈరోజు నాన్ వెజ్ తినలే మీరు?
2: లేదు, అస్సలు తినలే.
1: వెరీ గుడ్, సూపర్ అండి. మీకేం పడగాలి చెప్పండి చివరిగా, మనకు సమయం దగ్గర పడుతుంది.
2: ఆకాశమంత చిత్రం నుంచి ఒకనొక ఊరు అనేది.
1: అక్కడ మీరు కుంటలకి వెళ్తే మొత్తం ఆకాశం అంతా కనబడిందా మరి మీకు అక్కడ?
2: అక్కడ వాటర్ కనిపించింది, ఆకాశం అంతా మీరు వేసే పాటలు కనిపించారు.
1: వినబడతాయని వచ్చింది పాట మరి.
3: నేను
1: ఓకేనండి.
3: ముందుగా ఈ సీడీ మీరు కొన్నందుకు ధన్యవాదాలు. అది సరే, తండ్రి కూతురు.

0: మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ మా పాటలవి. ఇప్పుడు ఫోన్ కలవలేదనుకున్నటువంటి వాళ్ళు ఇలా రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా ఉండేటువంటి విషయాలు కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సీనచ్చు. రేపు సాయంత్రం 8:05 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందాం పిల్లల కోసం వినిపించేటటువంటి కార్యక్రమమే ఈ కతిందాం. ఇప్పటి కతిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడి పిల్లలు కథల సంపుటి నుండి ఉపాయం మరియు మరిచిపోలేని మిత్రుడు ఈ కథలు వింటారు. ఆ తర్వాత కరీంనగర్ బడి పిల్లల కథల సంపుటి నుండి అహంకారం అనర్థం మరియు భూమి ఈ కథలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం హైదరాబాద్ బడి పిల్లల కథల సంపుటి నుండి ఉపాయం మరియు మరిచిపోలేని మిత్రుడు ఈ కథలు. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథలు చెప్తున్నది సంధ్యలీల.
2: అనగనగనగా ఒక మేక, దాని పేరు రాజు. దాహంతో నీళ్ల కోసం లెంకుతున్నది. ఒక బావి కనిపించింది. ముందు జాగ్రత్తగా చూసుకోకుండా దూకింది. గబగబా నీళ్లు తాగింది. పైకెళ్లడం ఎలా అని ఆలోచించుకుంటుండగా అటుకై ఒక నక్కచ్చింది. అప్పుడే ఆ మేకకు ఒక ఆలోచన దట్టింది. నక్కా నక్కా అని అరుసుడు సురు చేసింది. ఎవరూ ఎవరూ అంటూ అటూ ఇటూ చూస్తున్నది నక్క. నేను మేకని, ఇగో ఇటు చూడు. అబ్బా, ఈ నీళ్లు ఎంత తీయగున్నాయో తెలుసా? రా, నువ్వు కూడా తాగుదువుగాని. సరే, నేను వస్తున్నా అంటది నక్క అని తను కూడా బావిలోకి దూకుతుంది. తను దాహం కూడా తీర్చుకుంటది. సరే, మరి పైకెళ్లడం ఎట్లా? ఇగో నీ వీప్ మీద ఎక్కి నేనెళ్తా, తర్వాత నువ్వు రా అని మీదికెక్కుతుంది మేక. మరి నేనెట్లా రావాలా అని అంటది నక్క. ఓ పిచ్చిమొకందానా, నీకు కొంచెం కూడా ముందు జాగ్రత్త లేదా? నేను వెళ్తానుగాని నువ్వెట్లా వస్తావో అని ఆలోచించుకోవా బాయ్ అంటది మేక. ఈ కథలో నీతి ఏందంటే ఏ పని చేసేటప్పుడైనా ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అని.

0: ఒక తారీఖు, అదొక రోజు, ఒక మర్చిపోలేని రోజుగా ఆ రోజు మిగిలిపోయింది నా జీవితంలో. ఆ రోజు సుమారు 9:30గా వస్తున్నది. మా అమ్మా నాన్నతో కలిసి ఆ రోజు మా అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళొస్తున్నాం. ఆ రోజు మా అత్తయ్య ఇంట్లో బోనాల పండుగైంది. మా నాన్న ఒక ఆటో మాట్లాడిండు. మేమప్పటికే అలిసిపోయి ఉన్నాం. మా నాన్న ఆ ఆటో అతనితో మాట్లాడుతుండగా ఆయన తన జీవితంలో ఒక సంఘటన గురించి గిట్లా చెప్పిండు. నేనొకరోజు రైల్వే స్టేషన్కెళ్ళిన. అక్కడ ఒక చిన్న పాప ఏడుసుకుంటా అటూ ఇటూ ఎంతో బాధతో ఎవరికోసమో వెతుకుతున్నది. నేను చాలాసేపు చూసిన. చివరికి ఆ పాప దగ్గరికెళ్ళి, ఏం పాప, ఎవరు నువ్వు, ఎక్కడ్నుండొచ్చినావు, మీ అమ్మా నాన్న పేరేంటి అని అడిగిన. తాను దుఃఖం ఆపుకుంటలేదు, ఎంతో ఏడుస్తున్నది. నేను ఆ పాపను దగ్గరలో ఉన్న హోటల్కు తీసుకొని పోయి కొన్ని పాలు తాగిపించిన. ఆ పాప కొంచెం ఏడు పాపింది. ఆమె గుజరాత్లో బస్సెక్కింది. ఎక్కడ దిగిందో తెలియదని ఎంతో ఆవేదన చెందుతున్నది. ఇక ఆ పాపను ఎత్తుకొని నేను సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్కు పోయిన. అక్కడున్న పోలీస్కు విషయం చెప్పిన. కాని ఒక పాప తప్పిపోతే తెచ్చిచ్చినందుకు మెచ్చుకోక, నువ్వెవరు, ఈ పాపను ఎందుకు తీసుకొని వచ్చినావు అని నన్ను వంపించిండ్రు. వాళ్లకు సంబంధించిన వాళ్ళెవరైనా వస్తే అప్పగిస్తా అన్నారు. తర్వాత బాలసదనంకు పంపించిండ్రు. నా ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్సు, వివరాలు రాసుకొని పంపిండ్రు. పాపకు బిస్కిట్లు, అరటి పండ్లు, పాలు ఎస్ఐ తెప్పించిండ్రు. ఇక ఇంటికెళ్ళి పడుకున్నా. కాని ఆ పాప ఏడుపే నా బుర్రలో తిరుగుతున్నది. నేను ఇంకా దుఃఖం ఆపుకోలేకపోతున్నా. ఈ పోలీస్తో పనిగాదని గుజరాత్లోని ఒక పత్రికా అధికారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పిన. గట్లనే మా పేపర్లో సమాచారాన్ని ప్రచురిస్తాం, విషయం పోలీసులకు తెలియజేస్తా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పాపకు సంబంధించిన వాళ్లు వచ్చిండని విషయం తెలిస్తే నేను పోలీస్ స్టేషన్కు పోయిన. ఆ అమ్మ ఆవేదన, ఆ చిన్న పాప కళ్లల్లో సంతోషం, ఆ నాన్న ఆనందం నిజంగా. అతన్ని అన్ని రకరకాల ప్రశ్నలు అడిగాక బాలసదనం నుండి అమ్మతోటి పంపించిండ్రు. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిల్చింది ఆ రోజు. ఆ తల్లి బిడ్డల్ని ఒక్కచోట చేర్చినందుకు ఎంతో సంతోషించాడు ఆటో ఆయన. తన జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పిండు. నిజంగా ఇసుంటి మంచి మిత్రులు దేశంలో, రాష్ట్రంలో, ఈ ప్రపంచమంతా ఉంటే ప్రతి జీవితం ఆనందమయమే.
1: మీరు ఇప్పటిదాకా హైదరాబాద్ బడిపిల్లల కథల సంపుటి నుండి ఉపాయం మరియు మరిచిపోలేని మిత్రుడు కథలు విన్నారు. సంపాదకులు మణికొండ వేదకుమార్, ఈ కథలు చెప్పినది సంధ్యలీల. ఇప్పుడు విందాం కరీంనగర్ బడిపిల్లల కథల సంపుటి నుండి అహంకారం, అనర్థం మరియు భూమి, ఈ కథలు విందాం. సంపాదకులు మణికొండ వేదకుమార్, ఈ కథలు చెప్తున్నది జ్యోతి.
2: అనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక రైతుండేటోడు. అతడి పేరు మల్లయ్య. తనకి తన భూమి అంటే మస్తిష్టం. అందుకనే తన భూమిని చాలా చాలా రక్షించుకునేటోడు. తను పండించే పంటకు కూడా సహజ ఎరువులనే వాడేటోడు. ఇక అతడు మస్తు మందికి సహజ ఎరువుల్నే వాడమని కూడా సలహా ఇచ్చేటోడు. కొన్ని నెలల క్రితం సంధి మల్లయ్య తన పక్కన గల పొలంలో ఉన్న రైతుని గమనించసాగిండు. పక్క పొలం సోమయ్యది. సోమయ్యని, నీవెందుకు కృత్రిమ ఎరువులు వాడుతున్నావు అని అడిగిండు మల్లయ్య. సోమయ్య, నువ్విప్పుడు లాభమస్తుందని కృత్రిమ ఎరువుల్ని వాడుతున్నావు, కాని నీ తర్వాత తరానికి నీ పొలం పండదు అని వివరించి చెప్పిండు. కనిగా విషయాన్ని సోమయ్య ఎక్కువగా వట్టించుకోలేదు. ఇక చాలా రోజుల తర్వాత మల్లయ్య తన పొలానికి ఓతున్నప్పుడు సోమయ్య పొలం ఏడుస్తున్నట్టు మల్లయ్యకు ఇన్పించసాగింది. మల్లయ్య పొలంలో నిల్సొని, ఎవరు ఏడ్చేది అని గట్టిగా అన్నాడు. అప్పుడు సోమయ్య భూమి, నేనే ఏడ్చేది అనన్నది. మల్లయ్య ఎందుకేడుస్తున్నావు అని అడిగిండు భూమిని. అప్పుడు భూమి ఏడ్చుకుంటా కృత్రిమ ఎరువుల్ని వేసుకుంటూ నన్ను నాశనం చేస్తున్నాడు సోమయ్య అని చెప్పింది. నా ప్రక్కనే ఉన్న భూమిలో మీరు కూడా సహజ ఎరువులు వాడినా కూడా లాభం లేదు. ఎందుకనంటే నా శరీరం ఒక ప్రక్కన నాశనమవుతున్నది.